0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
2: అన్ని పెట్టుకున్నాను. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR Insurance.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్బెల్ బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పచ్చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అదే 190 ఇలా ఇంకో 90 వేడా ఎట్లా కొట్టరా సొంత నీయా.

0: సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ట్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call
2: 848-244-0213.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me on Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinnapatiki teeskeltayi. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: టిక్ టిక్ రేడియో సిరపి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్లీ టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్. ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. 4692696476.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం,
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది. అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: అమ్మా, సాటర్డే మూవీ?
10: మనబడి క్లాస్.
9: అమ్మా, ఓట్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
10: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
9: ఉప్పు కప్పు రంబు.
10: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
11: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
12: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

0: 잘해.
1: 아니 단점 아니 돌.
0: 너 단점.

0: అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీవే.
3: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: అమ్మా, సాటర్డే మూవీ?
3: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
6: ఉప్పు కప్పు రంబు ఒక్క పూర్ణ.
3: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISTs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
7: రేడియో సురభి పవర్డ్ బై ఇండియా బజార్. నోబడి గివ్స్ యు ఇండియా లైక్ వి డు.

0: ఆడు చిందులాడు, ఆడు చిందులాడు, ఆడు చిందులాడు.
1: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Mandu Babalam, Mandu Babalam.

0: 9797972654 or visit astroramji.com.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డిలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. Prati Adivaram Udayam, 8 నుండి 10 వరకు. నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.
1: చూస్తావుగా ఈ కాళ్ళు ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీద పెట్టుకుని చూస్తారు ఊరు న్యాయం వెనక్కి అడిగి.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
5: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే లెట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం

0: ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
1: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.
2: మనిషి పుట్టినాక పుట్టింది మతం. పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెత్త గతం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: వాళ్ళు అరే మా మాట చేసేటప్పుడు ఎంజాయ్మెంట్ ఇవ్వాలో మన బస్సు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు
1: Don't stop dancing. Bonagalu loading. Don't stop dancing. Bonagalu loading.
0: Hey, chatak patak la tak patak mastu kundi sodu. Hey, kitaki taal lepi kottu mogi poddi downu. Hey, salam kottu chillam kottu manate ra place. Hey, teenu maranyi ala kotti penchu zara dosu.
2: Hey, liri giri kandate.
1: Hey, don't stop dancing. Punagalu loading.

0: us. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
6: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinna padiki teeskeltayi. Tune into Morning Mantra where memories become conversations. Prati aadivaram udayam 8 nundi 10 varaku nenu

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survey mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara.

0: Over Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నిన్ను బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: కాబట్టి కాబట్టి అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugu nistam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జా.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే నెట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోతి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: ఇమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: Tiring workouts ki okate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టి

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అసాంటి ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినా. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీ లేదు. నా దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్.

0: నువ్వైనా జీవితం అనుకునే చివరి జీవితాన్ని గుర్తించేస్తావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జా.
8: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామేంటి, రేపు తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
9: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమెరికా పరాటా కూడా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
1: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమికా పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta

0: 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, మిర్చి కబాబ్, పరాటా కూడా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
1: Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
4: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes, sir.
4: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thali sir. All at affordable prices and unforgettable taste. Yantante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ.

0: ఫర్ డైనింగ్ టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి @214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. 469-269-6476.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్. మీ

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: thought leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
3: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: 40 rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes, sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable price. And unforgettable taste. Yantante, malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: అవుతుంది
0: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: బోరింగ్ లాంగ్ డ్రైవ్ స్కీ, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: అందరికీ నమస్కారం. నేను

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్? కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, బర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: them at 817-819-8888.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti. Mental peace. Masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కరీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
3: అమ్మా Saturday movie?
4: Mm-mm. Manabadi class.
3: Mama, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర
6: హాయ్ దిస్ ఇస్ విష్ణు మంచు
7: హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రీలీలా
6: హాయ్ నేను మీ తేజ సజ్జ
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: வச்சுக்கொண்டு.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటుబి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పని టిక్కా, చమి కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
9: ఇండియా వెళ్ళాలేమో నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్న వచ్చిన ఆఫర్ లెటర్లు?
11: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Used to generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalavakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam choopinche and best of all, it avoids complaints.
2: Istinamma vayanam puchukundi vayanam. Ee shravana masallo mee radio survey meeku andistundi kotta sambaralu. Maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru. Meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki. But with a different twist. Intinta survey mee mee intiki raavalani meeru anukunte mee aahvanani tinyurl.com/survey lakshmi ki pampinchandi. Or email to admin@radiosurabhi.com.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Suripi.
6: Radio Suripi.
7: Radio Suripi.
0: Radio Suripi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Suripi. Radio Suripi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీస్ లో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి. హలో డాలస్, వి ఆర్ ది అండిస్ప్యూటెడ్. హలో డాలస్, we are the undisputed leaders in the radio space. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are...
3: Tick, tick. Radio Surabhi time check. Studio low time, 11 a.m.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are...
1: Radio Surabhi.
7: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లబా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
10: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
12: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
13: చందు, మరి వండనా?
12: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
13: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
12: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Ads back to back Vaishnavi. చిన్న టెక్నికల్ ఇష్యూస్ విచ్ ఇస్ నౌ సార్టెడ్ థ్యాంక్స్ టు మా వైష్ణవి. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేనైతే బ్రహ్మాండంగా ఉన్నాను, ఇంకా కొంచెం ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు ఏంటి అంటే, నిన్న ఈవినింగ్ మనందరికి తెలుసు కదా కిరణ్ గారి కాన్సర్ట్ బ్రహ్మాండంగా జరిగింది. అండ్ థరోలీ ఎంజాయిడ్ ఇట్ అండ్ ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉందన్నమాట. బట్ యా, సండే ఈస్ హియర్ అంటే and it's 10 o'clock, ante danardham signature show mallainatte. Ivalti karyakramaniki mee vyakhyata nenu, na peru Venu Cherku Palli. Endalaithe mandipothunayi, drive chestu vastu car lo thermometer lo chuste 92 degrees, and inka 10 kuda avaledu. So inka ippati nunchi alavatu padipovali, oka 2-3 months ilanti weather ki alavatu padipovali. Sare andi, ivala ఒక థీమ్ అనుకున్నాను. ఆ థీమ్ సంగతి ఏంటో కాసేపు అగి చెప్తాను. నో, ఇట్స్ నాట్ కిరవాణి గారి స్పెషల్, బట్ ఆయనకి ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా నాకు చాలా ఇష్టమైన పాట, మనం తరచుగా వినని పాట ఒకటి వినిపించి ఆ తర్వాత మన థీమ్ లోకి వెళ్ళిపోదాం. ఏమంటారు? దీంట్లో బాలుగారి చిత్రమ్మ ఎంత అద్భుతంగా ఉంటే, దానిలో కొన్ని ఓవర్ ల్యాప్స్ ఉంటాయి, దానికి కరెక్ట్ టెక్నికల్ వర్డ్ అయితే తెలియదు కానీ నాకు ఒక జుగల్ బందీ లాగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సరే, ఈ పాట వినేసి మనము థీమ్ లోకి వెళ్ళిపోదాం. ఈ పాట కనుక ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966. రేడియో సర్బీ ఫీల్స్ లైక్ హోమ్, సౌండ్స్ లైక్ హోమ్.

అదండి సంగతి. సో రాజ్ గారు ఫోన్ చేస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నా అన్నమాట. సో అల్లరి ప్రేమికుడు నుంచి ఆ సినిమా, అది జగపతి బాబు అండ్ రంభ రమి కృష్ణ. పిక్చరైజేషన్ కూడా ఓకే గాని, బట్ ఈ సాంగ్ లో ఆ వీణ వస్తుంది, ఆ ఇంటర్లూడ్స్ లో ఆ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మొన్న ఎక్కడికో వెళ్తూ మేమందరం అదే మా ఫ్యామిలీ అంతా వెళ్తూ ఈ కిరణ్ గారి కాన్సర్ట్ కోసం ఎక్సైట్ అయ్యి సో ఆయన ప్లేలిస్ట్ ప్లే చేస్తూ ఉంటే ఈ పాట వచ్చిందనమాట. ఈ పాట నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో ఒకటి. సడన్ గా ఈ పాట నేను విని ఒక కొన్ని ఏళ్ళయింది. ఈ పాట సరిగ్గా చిన్న స్మైల్ అసలు ఇంకా. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ రాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్, మీదే బోనీ కాల్. సరే ఆ పాటతోటి కీరవన్ గారికి ట్రిబ్యూట్ ఇచ్చేసి మన థీమ్ లోకి వెళ్ళిపోదాం. థీమ్ కూడా ఎలా డిసైడ్ చేశారంటే నిన్న లేట్ నైట్ కాన్సర్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మ్యూజిక్ గురించి సింగర్స్ గురించి టాపిక్ వచ్చి పదాలు పాట పాడేటప్పుడు ఆ ఉచ్చారణ ఎంత ఎంత ఇంపార్టెంట్ అది ఆ విషయం మాట్లాడుకుంటూ ఇట్లా వచ్చిందన్నమాట. ఓకే మనం ఇప్పుడు కరెక్ట్ గా గుర్తొచ్చింది. బాలు గారు హిందీలో పాటలు పాడారు కదా, చాలానే పాటలు పాడారు. దాంట్లో ఒక పాట గురించి మాట్లాడుతూ ఈ పాట పాడుతున్నప్పుడు బాలు గారికి కూడా కొంచెం ఆ మన సౌత్ ఇండియన్ ఆ తెలుగు వాసన అయితే వస్తూ ఉంటుంది ఆ పాటలో అనేసి. అంటే ఆయన నేటివ్ హిందీ లాంగ్వేజ్ కాదు కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. కానీ అంటే బాలు లాంటి వాళ్ళకి కూడా అది ప్రాబ్లం అనను, అది ఆ లిమిటేషన్, ప్రాబబ్లీ ఆ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ కొంతమంది సింగర్స్ ఉంటారండి వాళ్ళు నాన్ తెలుగు సింగర్స్, నార్త్ ఇండియా కానీ ఆర్ ఎనీ నాన్ తెలుగు సింగర్స్, వాళ్ళు పాడినప్పుడు వీళ్ళు తెలుగు వాళ్ళేనా అని అనిపిస్తుంది. మోస్ట్ పాపులర్ ఆఫ్ కోర్స్ మనకి చిత్రమ్మ గారు గుర్తొస్తారు ముందుగా. ఆవిడ మలయాళీ సింగర్ అయినా కూడా మనము ఓన్ చేసేసుకున్నాము అండ్ ఆ తెలుగు కూడా ఆవిడ ఓన్ చేసుకున్నట్టుగా పాడేస్తారు. సో చిత్ర గారి స్పెషల్ కూడా కాదు. ఒక లెజెండరీ సింగర్, ద వన్ హూ లెఫ్ట్ అస్ వెరీ వెరీ సూన్ అనిపిస్తూ ఉంటుంది. ఆయన నార్త్ ఇండియన్ సింగర్ అనొచ్చు లేకపోతే సౌత్ ఇండియన్ సింగర్ అనొచ్చు, బట్ డెఫినెట్లీ ఎ నాన్ తెలుగు సింగర్ ఫర్ ష్యూర్. ఆయన ఏంటి, ఆయన పేరేంటి, ఆయన విశేషాలు ఏంటి మనం మాట్లాడుకుంటూ మనం ఇవాళ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాము. ఆ పేరేంటో ఇప్పుడే రివీల్ చేయను, ఈ పాట విన్నాక రివీల్ చేస్తాను. బట్ ఈ పాట వింటూ నేను ఎవరి గురించి అయితే అంటున్నానో మీకు కనుక తడితే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ థీమ్ విత్ దిస్ అమేజింగ్ సాంగ్. ఫీల్ ద లవ్ ఇన్ దిస్ సాంగ్.

విద్య గారు ఫోన్ చేసి సరిగ్గా గెస్ట్ చేశారు ఆవిడ. కేకే గారు స్పెషల్. కేకే అంటే ఎవరు కాదు, కృష్ణ ఆయన కేకే అని మనం ముద్దుగా పిలుచుకుంటాం ఆయన్ని. ఆయన యాక్చువల్ పేరు వచ్చేసి కృష్ణ కుమార్ కున్నత్. సరే, ఈయన ఎందుకు ఎంచుకుని ఇవాళ ఆయన పుట్టినరోజా? ఆయన వర్ధంత కాదు, డెఫినెట్లీ కాదు, ఇట్స్ నన్ ఆఫ్ దోస్. బట్ అదే నిన్న నైట్ మా ఫ్రెండ్స్ మధ్యన జరిగిన కాన్వర్సేషన్ ఇన్స్పిరేషన్ ఒకటి. అండ్ ఇటీవల ఒక 3-4 weeks బ్యాక్ అనుకుంటా నేను షో చేస్తున్నప్పుడు ఈయన పాట ఒకటి వినిపించి కేకే మీద ఒక ఒక షో చేయాలి అని అప్పుడే డిసైడ్ చేశా. సో అండ్ అలా కలిసి వచ్చాయి. సో ఇవాళ మనము కృష్ణ కుమార్ కున్నత్, ఆయన స్పెషల్ మనము చేసుకుంటాము మన థీమ్ లో. సో కొంతమంది అండర్ రేటెడ్ అంటారు, కేకే ఈజ్ అండర్ రేటెడ్ అంటారు, బట్ ఐ కైండ్ ఆఫ్ డిసగ్రీ విత్ దట్. ఆయనకి తగిన గుర్తింపు వచ్చింది. ఆయన హీ ఎస్టాబ్లిష్డ్ హింసెల్ఫ్ నాట్ జస్ట్ ఇన్ హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, ఆఫ్ కోర్స్ తెలుగు, ఎన్ని చాలా చాలా పాటలు పాడారు. బట్ యా, సో ఆయన గురించి కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటూ మనం వెళ్తాం. ఫస్ట్, ఆయన పుట్టిందేమో 1968 August 23rd. హీ వాస్ బౌండ్ టు ఎ మలయాళి పేరెంట్స్, బట్ పెరిగిందంతా న్యూఢిల్లీలో. అండ్ ఆయన పాట ఇంకొకటి వినేద్దాం. విద్యా గారు, మీ పాటను నేను లైన్అప్ చేస్తాను, బట్ ఇంకొక ఆయన సిగ్నేచర్ జానరా సాంగ్ ఒకటి వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726316966. అలాగే మీకు నచ్చిన కేకే గారి పాటలు ఏమన్నా, ఆయన పాటలు అందరికీ నచ్చుతాయి. సో ఆయన పాటలు మీకు వినాలనిపిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 9726316966 ఈస్ ది నెంబర్.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Oi, lunch ke kadkana veldama?
4: Sorry, ee roju grocery day.
3: First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
5: No groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof.
6: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party a leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 919-491-4514.

0: ఓకే, మనకు ఒక శ్రోత ఫోన్ చేశారు. గుడ్ మార్నింగ్ రేడియో సరభి, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. నా పేరు
0: చెప్పండి. మనో గారు ఎలా ఉన్నారు?
1: ఫైన్ అండి. కేకే సాంగ్స్ చేస్తారు కదా?
0: అవునండి.
1: సాంగ్ రిక్వెస్ట్ అడుగు.
0: తప్పకుండా, ప్లీజ్.
1: మై హార్ట్ ఇస్ బీటింగ్.
0: My heart is beating adula. Nice, beautiful, beautiful song. నాకు చాలా ఇష్టమైన పాట, అండ్ ప్లే లిస్ట్ లో కూడా యాడ్ చేసి పెట్టాను ఆ పాట. మీ రిక్వెస్ట్ మీదుగా నేను అతి త్వరలో, అంటే వన్ మోర్ సాంగ్ తర్వాత ప్లే చేస్తాను. మనో గారు, బ్యూటిఫుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్ అండి. ఎస్, ఆ పాట కూడా మనో గారే పాడారు. మనో గారు అంటే మనో గారు, మీరు కూడా కేకే గారు పాడింది పాటే. సరే, మనకి విద్య గారు కాల్ చేసి ఒక రిక్వెస్ట్ సాంగ్ అయితే ఇచ్చారు. నేను ఈ పాట విన్నానా లేదా అనేది నాకు తెలియట్లేదు, బట్ ఆవిడ రిక్వెస్ట్ చేశారంటే పాట డెఫినెట్లీ బాగానే ఉండి బాగుండి ఉండాలి. సరే, ఈ పాట వినేద్దాం. ఈ పాట మీలో ఎంతమంది విన్నారు? సినిమా పేరు గుర్తుందా? కాల్ చేసి చెప్పండి. 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్.

నిన్న నూనో రేపు నూనో విఐపి సినిమా నుంచి మీరు విన్న పాట రిక్వెస్ట్ చేసింది విద్య గారు. విద్య గారు బ్యూటిఫుల్ సాంగ్. నేనైతే ఈ పాట విన్నాను డెఫినెట్లీ, బట్ ఇప్పుడు ఎక్కడో బ్రెయిన్ లో ఒక ఆర్కైవ్స్ లో అలా ఉండిపోయింది, దుమ్ము పట్టేసేసి మీ పుణ్యమా అని అది అలా వెలికి తీశారు. అలాగే ఇంతకుముందు ఇట్లా హై ఎనర్జీ పాటలు పాడాలంటే కేకే గారు ట్రేడ్ మార్క్, అది ఆయన సిగ్నేచర్ జాన్రా అని చెప్పొచ్చు. అలాగే ఈ పాట ముందు మనం చిలియా చిలియా పాట విన్నాం కదా, ఘర్షణ సినిమా నుంచి. కనెక్టికట్ నుంచి సేతుమాధవ్ గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. చాలా సంతోషం సేతుమాధవ్ గారు, అండ్ ఇట్ ఫెల్ట్ గుడ్ మీతో చాలా రోజులైంది మాట్లాడి, మళ్ళీ మీతో మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. సరే అండి, మనకి కేకే గారు ఫస్ట్ ఇంకొకటి ఆయన గురించి స్పెషల్ ఏంటంటే, ఆయన అంత బాగా పాడతారు కదా, ఆయనకి సంగీతం రాదు, ఆయనకి నో ఫార్మల్ ట్రైనింగ్, నెవర్ రిసీవ్డ్ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్. అది స్ట్రిక్ట్లీ పాటలు విని వాటిని ప్రాక్టీస్ చేస్తూనే ఆయన నేర్చుకున్నారన్నమాట. ఆయనకి పాట వినంగానే అది ఆ ట్రాక్ లో రికార్డ్ చేస్తారు కదా, అది వినంగానే అది ఆయన అలా అవపోసం పట్టేస్తారన్నమాట. అలాగా అలా చాలా మంది ఉన్నారు. అండ్ ఆయన ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారంటే కిషోర్ కుమార్ గారు, ఆయన తనకి ఇన్స్పిరేషన్ నాట్ జస్ట్ ఫర్ సింగింగ్, ఆ కిషోర్ కుమార్ గారికి కూడా హీ డజంట్ హ్యావ్, ఆయనకి ఫార్మల్ గా సంగీతం రాదు. అఫ్ కోర్స్ మన బాలు గారు కూడా అలాగే మొదలెట్టారు కదా. సో వీళ్ళందరూ వాళ్ళకి ఆయనకి ఇన్స్పిరేషన్ అంట. ఫస్ట్ లో ఆయన మ్యూజిక్ అదే సినిమా ఫీల్డ్ లోకి రాలేదన్నమాట, బట్ ఆయన వాట్ హీ వాజ్ పాపులర్ ఫర్ ఈస్, మనకి చిన్నప్పుడు యాడ్స్ ఉంటాయి కదా, నిర్మా నిర్మా అనుకుంటూ అలా అలాంటి పాటలకి అలాంటి యాడ్స్ కి ఆయన ఆ జింగిల్స్ పాడేవారు అనమాట. దట్స్ హౌ హీ బికేమ్ ఫేమస్ అండ్ హీ వాజ్ నోన్. 3,500 అడ్వర్టైజింగ్ జింగిల్స్ పాడారంట ఆయన. కెన్ యూ ఇమాజిన్ దట్, పెప్సీ ఇట్లా అమూల్ వీటి ఈ బ్రాండ్స్ కన్నిటికి. తర్వాత సింగర్ మన హరిహరన్ గారు ఉన్నారు కదా, ఆయన కంట్లో పడ్డారంట ఢిల్లీలో ఏదో పాట పాడుతుంటే, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నువ్వు బొంబాయి వచ్చేసాయి అక్కడ మనం కుమ్మేసుకుందామని అంటే. తర్వాత ఏఆర్ రెహమాన్ గారు ఆయనకి ఫస్ట్ గా అఫీషియల్ గా ఆయనకి అవకాశం ఇచ్చారు ఒక తమిళ పాట, కల్లూరి సాళే అనే పాటతోటి ఆయన ఆరంగేట్రం చేశారు సినీ ప్లేబ్యాక్ సింగర్ గా. సరే అండి, మనకి ఇంకొన్ని విశేషాలు నేను మీకోసం రీసెర్చ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఆ పాటలు వింటూ వెళ్దాము మనము. మనగారు మీరు కోరిన పాట నేను లైనప్ చేస్తాను కాసేపట్లో. ఓకే సరే, ఈ పాట పాడ వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-196. ఓ మీరు మీరు అడిగిన పాటే విందాం, ఎందుకు దాన్ని డిలే చేయడం అంత మంచి పాటని. దే యు గో, మై హార్ట్ ఈస్ బీడింగ్. సినిమా పేరు అడిగి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలా, చేసేద్దాం ఈ పాటకి, మీరే కదా. సరే, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966. స్పెషల్ ఈ పాట మొదలయ్యేటప్పుడు ఆ గిటార్ సౌండ్ అమేజింగ్ ఉంటుంది. యువర్ హార్ట్ విల్ రియలీ స్టార్ట్ బీటింగ్ మోర్ విత్ ఎక్సైట్మెంట్.

మై హార్ట్ ఈస్ బీటింగ్ జల్సా సినిమా నుంచి మీరు విన్న ఆ పాట పవన్ కళ్యాణ్ ఇలియానా. ఇంకా ఆ సినిమా గురించి ఏం చెప్పుకోవాలి, ఆ సినిమా గురించే ఒక షో చేసేయచ్చు. దాంట్లో డైలాగ్స్ కానీ మ్యూజిక్ కానీ కామెడీ కానీ బీభత్సం. సరే అండి, ఆయనకి రెహమాన్ ఫస్ట్ తమిళ్లో ఆయనకి బ్రేక్ ఇచ్చారని విన్నాం కదా, బట్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఆయనకు వచ్చిందైతే హిందీలో హమ్ దిల్ దే చుకే సనమ్ అని ఒక సినిమా విడుదలైంది. అది కూడా బ్లాక్ బస్టర్ సినిమా. 1999లో ఆ సినిమా వచ్చింది. దాంట్లో ఒక పాట ఉంటుందండి, అది మనం ఫాస్ట్ బీట్ హై పిచ్ సాంగ్స్ పాడడానికి కేకే గారి స్పెషాలిటీ అని అనుకున్నాం కదా, బట్ అలాగనే కాదు, ప్యాథోస్ కొంచెం అలా బాధతో కూడిన పాటలు పాడటం కూడా ఆయనకి అందవేసించాయి. దీంట్లో ఒక పాట ఉంటుంది తడప్ తడప్కే అని, ఆ పాటతోటి ఆయన హిందీ మ్యూజిక్ ఇండస్ట్రీలో హ్యావ్ అరైవ్డ్ అని చెప్పారన్నమాట. ఆ పాటకు కూడా చాలా చాలా స్పెషాలిటీ ఉంది. ఫస్ట్ ఆ పాట అయితే సంజయ్ లీలా బన్సాలి డైరెక్టర్ ఆ సినిమాకి, ఆ పాట ఆ సినిమా కోసం కాదట, వేరే సినిమా కోసం తయారు చేసి పెట్టుకుంటే ఒక స్క్రాచ్ ట్రాక్ అంటే జస్ట్ వెరీ రా వర్షన్ ఒకటి రికార్డ్ చేసి పెట్టి ఎందుకో కేకే పాడితే బాగుంటుంది ఆ పాట ఈ సినిమాకి అనేసి ఈ సినిమాకని డిసైడ్ చేశారు. తర్వాత కేకే పాడితే బాగుంటుంది అనేసి తనకి ఆ ట్రాక్ వినిపించాడంట కేకేకి. వినిపిస్తే సార్ నేను ఈ పాట బాగుంది కానీ చాలా బాగుంది కానీ నా వాయిస్ కి సూట్ కాదు నేను పాడలేనేమో అని అన్నాడంట. అంటే లేదు లేదు బిలీవ్ మీ యు విల్ డూ ఫైన్, నువ్వే పాడాలి ఈ పాట అని డిసైడ్ చేసేసారంట. సరే రికార్డింగ్ స్టూడియోకి వెళ్లారు, అంతా అయిపోయింది. అండ్ అది ఆ టైమింగ్ వల్ల స్కెడ్యూల్స్ వల్ల ఏమో కానీ నైట్ రికార్డింగ్ పెట్టుకున్నారంట ఆ సినిమాకి ఈ పాటకి. దీనికి ఈ పాట పాడాలంటే ఆ తడప్ తడప్కే పాట పాడాలంటే దానికి చాలా ఎమోషన్ కావాలన్నమాట. ఆ డెప్త్ గా ఉండాలి, ఆ బాధ అలా పాటలో అలా రావాలన్నమాట. ఎన్ని టేక్స్ అవుతున్నా కూడా ఎందుకో హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్, కేకే వాజ్ నాట్ సాటిస్ఫైడ్. రాలేదు, ఇంకా రాలేదు, రాలేదు, రాలేదు అనేసి ఆ బాంబే స్ట్రీట్స్ లో, బాంబేలో రికార్డ్ చేశారు ఆ పాటని. ఆ బాంబే స్ట్రీట్స్ లో అలా బయటకు వెళ్ళారంట, వెళ్ళి ఆ చల్లగాలికి అలా తిరిగేసేసి ఎప్పుడు రికార్డ్ చేశారు తెలుసా ఆ పాట, తెల్లవారుజామున 4 గంటలకి. అప్పటికి చాలా మందికి అయితే అది రాత్రంతా మేల్కొని ఉంటే ఆ వాయిస్ ఎలా ఎలా ష్రింక్ అయిపోతుంది, అది ఓపెన్ కాదు ఆ వోకల్ కార్డ్స్. కానీ ఆ టైంలో అది అలా రాసిపెట్టిందో ఏమో తెలియదు కానీ 4 o'clock ఆ పాటను రికార్డ్ చేశారంటే ద రెస్ట్ ఈస్ హిస్టరీ కదా. మీరు వినకపోతే ఆ పాట వినండి, చాలా బాగుంటుంది. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలోంచి ఆ పాట. సరే అండి, మనకి మై హార్ట్ ఈస్ బీటింగ్ పాట జల్సా నుంచి విన్నాం కదా, ఆ పాటని మనో గారు రిక్వెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి పాట విందాము కేకే గారిదే. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9736619666. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ది రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మనం బ్రేక్ ముందు విన్న పాట ఓయ్, ఓయ్ సినిమాలోంచి ఒక స్లో సాంగ్, పాథోస్ టచ్ ఉంటుంది. సో దాని నుంచి ఒక మంచి ఫాస్ట్ బీట్ కెళ్ళిపోదామా? ఈ పాట వినండి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. అదే అండి, దీనిలో అతడే ఉంటాడు.

అతడు సినిమా నుంచి మీరు విన్న పాట మెలడీ బ్రహ్మ మణి శర్మ కాంపోజిషన్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్. కేకే అండ్ సునీత పాడారు ఆ పాట. ఇదో ఇలాంటి ఫాస్ట్ బీట్ పాటలే కాదండి, కేకేకి స్లో సాంగ్స్ కూడా, స్లో మెలడీస్, పాథోస్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా పాడతాడు. అలాంటి సాంగే ఇంకొకటి విందాం. ఇది చాలా చాలా పాపులర్ మూవీ, ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది ఈ సినిమాకి. అండ్ ఈ పాట కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఈ పాట విని ఏ సినిమాలో తెలిసే స్టడీ ఫోన్ చేయండి

7G బృందావన్ కాలనీ. ఈ సినిమా నుంచి మీరు విన్న ఆ అద్భుతమైన పాట. ఇలాంటి పాటలు పెద్ద మ్యూజిక్ ఉండదు అండ్ ఓన్లీ ఓకల్స్ ఏ డామినేట్ చేస్తాయి. ఏముందిలే స్లో పాట కదా, ఈజీగా పాడేయచ్చు, ఇట్లా ఫాస్ట్ బీట్ ఉన్న పాడడం కష్టం అని అనుకుంటాం మనం చాలా మంది. కానీ నో, ఎట్లీస్ట్ నా ఒపీనియన్, ఇలాంటి పాటలే చాలా చాలా చాలా కష్టం, ఎందుకంటే ఫోకస్ అంతా ఆ వోకల్స్ మీదే ఉంటుంది కాబట్టి. ఎనీవేస్, మనకి న్యూజెర్సీ నుంచి రవి గారు ఫోన్ చేసి ఈ పాట కోరారు. నేనైతే విన్నానో లేదో తెలియదు, అట్లీస్ట్ మనందరం కలిసి విందాము. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

జయదీప్ గారు కాల్ చేశారు. ఆయనకి సెవెంచి బృందావన్ కాలనీ సినిమాలో ఆ పాట చాలా నచ్చిందంట, అండ్ ఆయన కూడా ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. సరే అండి, నేను ఇంకొక పాట, ఆ స్లో సాంగ్స్, ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ విన్నాం కదా మున్నా సినిమా నుంచి, అది కోరింది మాత్రం రవి గారు. రవి గారు, హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. నేనైతే తప్పకుండా ఎంజాయ్ చేశాను. ఇంకొక నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దాట్, బట్ ఓకే, నాకు ఇష్టమైన పాట. బట్ ఈ పాటలో ఎనర్జీ, ఈ పాట లైవ్ లో ఎవరు పాడడం అయితే నేను వినలేదండి ఇంతవరకు, ఎందుకంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. యా, పాట వినేద్దాం వాసు సినిమా నుంచి.

0: వాసుసిన్ నుంచి మీరు ఆ పాట విన్నారు. సరే అండి, మనం ఇవాళ కార్యక్రమంలో హాఫ్ వే మార్క్ వచ్చేసాము. వీఆర్ సెలబ్రేటింగ్ ద లెగసీ అండ్ ద లైఫ్ ఆఫ్ సింగర్ కృష్ణ కుమార్ కున్నత్. అదే అండి మనం ముందుగా కేకే అని పిలుచుకుంటాం కదా. సో బాలీవుడ్లో యాక్చువల్లీ చాలా పాటలు పాడాడు అతను. చూడాయే హమ్మని మాచిస్ నుంచి ఓ పాట ఉంటుంది, అది కూడా బాగుంటుంది, తడప్ తడప్కే. అండ్ బట్ 1999 ఒక డెబ్యూ సో ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేశాడు, దాని పేరు పల్. లెస్ లూయిస్ తో కొలాబరేట్ చేస్తూ, అండ్ దట్ వెంట్ ఆన్ టు బికమ్ ఎ వెరీ ఇన్స్టెంట్ క్లాసిక్. అండ్ దాదాపుగా 30 ఇయర్స్ పాడాడు, మోర్ దాన్ 500 సాంగ్స్ ఇన్ హిందీ, 200 ట్రాక్స్ అక్రాస్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అదే ద నెంబర్ డజంట్ సీమ్ ఇప్పుడు బాలు గారితో కానీ చిత్ర గారితో కానీ పోలిస్తే ఈ డజంట్ కమ్ ఎనీ క్లోజ్, ఎస్పెషలీ ద క్వాంటిటీ ఆఫ్ ది సాంగ్స్. బట్ ద క్వాలిటీ ఆ ఉన్న వాటిల్లోనే ఆ క్వాలిటీ సాంగ్స్ అదర్స్. అలాగే తనకి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారండి. ఇప్పుడు ఎక్కడో విన్నాను ఇది, కేకే అలా ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడన్నా నడుచుకుంటూ వెళ్తే ఆ అబ్బాయి కేకే అని ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే తన బిలీఫ్ ఏంటంటే ఒక సింగర్ వాయిస్ షుడ్ బి హర్డ్ బట్ ఆ సింగరే కనపడనక్కర్లేదు జనాలకి అనేసి. సో బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వెరీ యంగ్ ఏజ్, 53 ఇయర్స్, దాంట్లోనే ఒక అంత యంగ్ ఏజ్ లోనే మనందరినీ వదిలేపోయాడు. బట్ అగైన్ యూనో అతని పాటలు అవన్నీ మనకి అలా కలకాలం ఉంటూ ఉంటాయి. సరే అండి, మనకి బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి కొన్ని కమర్షియల్స్ చదివేద్దాము. మనము మైత్రీస్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీ ఇండియన్ క్యూసిన్. హిల్ టాప్ లొకేషన్ లో ఉంటుంది, అమేజింగ్ వ్యూస్ ఉంటాయి, డౌన్ టౌన్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో ఉంటుంది, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ మైత్రి రెస్టారెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్, ప్రతి బైట్ లోనూ అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్ ఆర్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసము వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ కూడా ఉంటుంది, పక్కనే ఉంటుంది అది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజైన్, నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో పాటు మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ahara, yes.
5: Hi, I am R.C. Patnaik. America law, Mottamadri 24-7 radio. Radio Sorbiani. What the frequency does not add a 107.9 FM HD3 law. Me andar, me frequency tune chase kuni radio minutes. Good luck, Radio Sorbiani.
2: You're listening to Radio Sorbiani 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చని కబాబ్ పరాటా.
7: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలి delicious and made with care. A2BTexas.com. Perfect for dine-in, takeaway or full service catering.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సిరబి, సౌండ్స్ లైక్ హోమ్. అదండి సంగతి, మనకి కార్యక్రమంలో ఓపెనింగ్ కీరవాణ గారి సాంగ్ తోటి, నాకు నచ్చిన చాలా ఇష్టమైన పాటతోటి ఓపెన్ చేశాము. అండ్ తర్వాత కేకే స్పెషల్ చేస్తూ వెళ్తున్నాము. అండ్ వేణుగాడు షో చేస్తుంటే ఏమంటారు, మావాడి పాట ఉండకుండా ఉంటుందా? సో వెతికి వెతికి సాధించి శోధించి నాగార్జున కోసం కేకే పాటి పాడిన పాట పట్టేశా. సరే, ఆ పాట వినేద్దాం. పాట తర్వాత మనము ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

నేను నన్ను సినిమా నుంచి మీరు విన్న పాట నాగార్జున శ్రేయ ఆర్తి అగర్వాల్ వెళ్ళినటిచ్చారు. పాట పాడింది ఇద్దరు తెలుగు వాళ్ళు కాదు, కానీ చక్కగా పాడారు శ్రేయ ఘోషాల్ అండ్ కేకే, బోత్ మై ఫేవరెట్స్. అదండి మొత్తానికి అటు ఇటు చేసి మా వాడి పాట వేసేసుకున్నా. సరే ఈ పాట సినిమా పేరు అడుగుదామా? నో, యాక్చువల్లీ దీనికి ఒక చిన్న ట్రివియా ఉంది ఈ పాట వెనుకాల. ఇంద్రా సినిమా, ఇంద్రా సినిమాకి సంగీతం అందించింది ఎవరు? మణి శర్మ, మనకు తెలుసు కదా. బట్ ఈ పాట కొంచెం ఎక్సెప్షన్. ఏంటి ఆ విశేషం, దాని గురించి, దాని వెనకాల మీకు, దాని వెనకాల ఉన్న విషయము ఈ పాటకి స్పెషాలిటీ. సో ఏం చెప్పాను నేను, ఇంద్రా సినిమా, మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్, బట్ ఈ పాట ఎక్సెప్షన్ అని ఎందుకు అంటున్నాను మీకు తెలుసా? సరే పాట విండి వింటే మీకే తెలుస్తుందేమో. ఐ థింక్ ఇట్స్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్, బట్ చూద్దాం, విల్ సీ. పాట వినేద్దాం.

తను తీసుకున్న గోతులో తానే పడ్డాడంటే ఇదే మరి. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సో నేనేమడిగాను, ఈ బేసికలీ ఇంద్ర సినిమాలో మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజిషన్ ఇచ్చారు, అది అందరికి తెలిసిన విషయం. కానీ ఆ ఎక్సెప్షన్ అన్నా కదా, ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఒక పాటకి మాత్రము ఆర్పి పట్నాయక్ గారు చేశారు. నేనేమనుకున్నాను, ఈ దాయి దాయి రమ్మ ఆ పాటకి ఆర్పి పట్నాయక్ గారు చేశారనుకున్నాను, బట్ నో ఐ ఆమ్ రాంగ్. అయ్యయ్యో అని ఇంకో పాట ఉంటుంది కదా, ఆ పాటకి చేశారు, అది సంగతి. సో అలా తుస్సుమనింది నేను అడిగిన క్వశ్చన్. డజంట్ మ్యాటర్, ఆల్ ఫర్ ఫన్. సరే అండి, ఈ తర్వాత పాట మోస్ట్ ఆఫ్ అస్ కెన్ రిలేట్ టు దిస్. ఈ పాటకి కేకే ఎంత అద్భుతంగా పాడాడంటే, ఆ రవితేజ సినిమా క్లూ ఇచ్చేసాను, సినిమా పేరు చెప్పండి నాకు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. దీంట్లో మాత్రం అసలు ఈ అబ్బాయి తెలుగువాడు కాదా అని అనిపిస్తుంది ఖచ్చితంగా. సరే పాట వినేద్దాం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.

ఈ పాట వింటూ ప్రతి అక్షరం ఎలా పలుకుతున్నాడని ఐ పేడ్ అటెన్షన్. మ్యాన్ ఎక్కడ కూడా ఈ తన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాదు అనే విషయం అయితే ఎవరికి తెలియదు, అసలు తెలియకుండా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్, నా ఆటోగ్రాఫ్ సినిమా నుంచి రవితేజ భూమిక నటించిన సినిమా, కీరవాణి గారి సంగీత దర్శకత్వం. సరే అండి, ఆ స్లో సాంగ్ తర్వాత ఒక కొంచెం బీట్ పెంచుదాము. మన మంచి ఊపున్న పాట వినేద్దాము. ఈ పాట ఏ సినిమాలో తెలుసు స్టూడియో ఫోన్ చేయండి. ఈ సినిమా మ్యాన్, నాకు ఈ సినిమాను తలుచుకుంటే ఇప్పటికీ కూడా నైట్ మేర్స్ వస్తాయి. లెట్స్ టాక్ మోర్ లేటర్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్.

0: యా, ఈ సినిమా గురించి నైట్ మేర్స్ వస్తుంటాయని చెప్పాయి కదా బాబోయ్. అసలు ఈ పాట, ఈ సినిమా విడుదల అవ్వక ముందు ఈ ఆల్బమ్ రిలీజ్ అయింది కదా, ప్రతి ఒక్క పాట అసలు ఎంత బాగుండేది, ఎంత సూపర్ సూపర్ నచ్చాయి అనమాట. ఇంకా అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్, సరే ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూసి చూసి చూసి ఫైనలీ సినిమా వచ్చాక సినిమాకి వెళ్ళాము. ఓ మై గాడ్, ఐ థింక్ నేను నా లైఫ్ లో ఒక 3-4 సినిమాలు అనుకుంటా ఆ ఇంటర్వెల్ లో లేచి వచ్చేసాను. దిస్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సరే అండి, మనకి వీఆర్ వెరీ క్లోజ్ టు ద బ్రేక్, సో ఒక వ్యాపార ప్రకటన చదివేద్దాం. అది ఏమిటంటే, సనాస్ వెడ్ మీ గ్లామ్. ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ సెట్ ఫర్ సనాస్ ఇన్వైట్ ఎ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో బ్రాట్ టు యూ బై Sana's Wed Me Glam. Early raffle giveaways, live fashion show, food booths, vendor booths are ready to welcome you. Be among the first 350 visitors to receive complimentary goodie bags filled with vendor information, exclusive offers and exciting gifts. Early raffle giveaways. Handcrafted pure silk Kanchipuram clutch, black beads necklace made of 92.5 hallmarked silver with 22K gold coating. Free entry, live fashion show. ఇవన్నీ ఉంటాయి, షాపింగ్, జ్యువెలరీ, ఫుడ్, గుడీ బ్యాగ్స్ చెప్పే కదా, ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్. July 26th అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్. అంటే ఇవ్వాలే మనకి, బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనము ఇప్పుడు పాట వినిపిస్తే న్యాయం చేసిన వాళ్ళం అవము పాటకి. సో ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. Sounds like home. Break tarata, malli kaludam. Don't go anywhere.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 12 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayurvedamlo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

ఇంకో హై ఎనర్జీ సాంగ్ ఈ సినిమా ఎంతమంది గుర్తుంది? దిల్ సినిమా, నితిన్ నటించిన సినిమా, ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్. నాకు ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, నితిన్ అబ్బాయి బైక్ తీసుకుని బయటకు వెళ్తుంటే వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తున్నావురా అంటే పక్కన వేణుమాధవ్ అంటాడు, ఏమో వెళ్తే గానీ చెప్పలేమంటాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్, చిన్న డైలాగ్ అయినా గానీ హై ఇంపాక్ట్. సరే, ఇలాంటిదే ఇంకొక హై ఇంపాక్ట్ ఉన్న హై ఎనర్జీ సాంగ్ ఒకటి వినేద్దాము. ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 9726361966. కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా ట్యూన్ అయి ఉంటే అందరికి వెల్కమ్ చెప్తూ ఇవాళ మనము సింగర్ కేకే తను తెలుగులో పాడిన పాటల్ని మనం వింటూ తనని గుర్తు చేసుకుంటున్నాము. ఇవాళ స్పెషల్ ఒకేషన్ అంటే ఏం లేదు, తన తన జయంతి కాదు, తన వర్ధంతి కాదు. బట్ ఎందుకు అనిపించింది, లైక్ ఫ్రెండ్స్ తో కూర్చుని ఒక కాన్వర్సేషన్ చేస్తుంటే తెలుగులో నాన్ తెలుగు సింగర్స్ తెలుగులో ఎలా పాడతారు అనేసి కొన్ని జోక్స్ వేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, అరే ఈ మధ్య షో చేసినప్పుడు కేకే స్పెషల్ చేద్దామని అనుకున్నానని నేను ఆన్ ఎయిర్ చెప్పాను అన్నమాట. సరే, అది ఈ టాపిక్ కి ఆయనకి బాగా లింక్ అయిపోయింది, ఆయన కూడా నాన్ తెలుగు సింగరే కదా అని ఇవాళ అలా కేకే స్పెషల్ చేయడం జరుగుతోంది. సరే, ఈ పాట వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో, ఈ సినిమా ఈ హీరోకి డెబ్యూ మూవీ.

రామ్ చరణ్ డెబ్యూ మూవీ, అలాగే ఈ హీరోయిన్ ది కూడా డెబ్యూ మూవీ అనే నేహా శర్మ. ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ హై ఎనర్జీ మణి శర్మ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా, పూరి జగన్నాథ్ డైరెక్టర్. అండ్ ఈ డైరెక్టర్స్ కి పాటలు, కొన్ని పాటలు విన్న తర్వాత అబ్బా ఈ పాట ఈ అబ్బాయి పాడితేనే, ఆరు ఈ అమ్మాయి పాడితేనే బాగుంటుందని మనకు అనిపిస్తుంది కదా, బట్ ఇంకా వీ కెనాట్ ఇమాజిన్ దట్ సాంగ్ బీయింగ్ సంగ్ బై సంబడి ఎల్స్. కానీ అసలు ఆ విజన్ ఎలా ఉంటుంది, ఓకే ఆ పాట ఈ అబ్బాయి ఆర్ యూనో ఈ సింగర్ పాడితేనే బాగుంటుంది, ఈ సింగర్ నే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది సింగర్స్ ఉన్నారు రైట్ ఆబ్వియస్లీ, బట్ ఆ సెలెక్షన్ వెనకాల థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఐఎమ్ ఆల్వేస్ క్యూరియస్ అబౌట్ ఇట్. సరే అండ్ ఇంకొక పెప్పీ నెంబర్, యాక్చువల్లీ హీరోయిన్ ని ఏడిపిస్తూ కాదు, హీరోయిన్ ని ఏడ్పించాక సారీ చెప్తూ హీరో పాడే పాట. నాకు చాలా ఇష్టం ఈ సినిమా, ఇష్టము ఈ పాట కూడా అంతే ఇష్టము. సునీల్ కామెడీ అద్భుతంగా ఉంటుంది. సరే ఈ పాట విందాం, సినిమా పేరు తెలిస్తే యు నో వాట్ టు డూ. స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్.

నువ్వే నువ్వే సినిమా నుంచి మీరు విన్న పాట, వాట్ ఇస్ సాంగ్ అండి? అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ సాంగ్ త్రూ అవుట్ ఎక్కడ కూడా కొంచెం కూడా డ్రాప్ ఉండదు. మ్యాన్, ఇంకొక చిన్న థాట్ వచ్చింది పాట వింటుంటే, మనకి ఎప్పుడన్నా అడనో ఎలా చెప్పాలి, ట్రై చేస్తా, ఓ పాట పాడాలంటే ఆ పదాల అర్థం తెలిస్తే ఆ ఎమోషన్ ని పండించవచ్చు, ఆర్ ఈజీ అవుతుంది ఆ ఎమోషన్ ని పండించడం. సో అది మన భాష కాని పాట పాడుతూ బట్ స్టిల్ ఆ ఎమోషన్ ని పండించడం చాలా చాలా కష్టం అండ్ కేక్ ఇట్ డస్ ఇట్ సో ఈజీలీ. అసలు ఎలా అంటే ఈ తర్వాత పాట వింటే మీకే అర్థమవుతుంది. దీంట్లో అగైన్ అనదర్ ప్యాథోస్ సాంగ్, కానీ అందుకోవడమే ఏ నోట్లో అందుకుంటారో ఈ పాట, నాకు చాలా ఇష్టమైన పాట. బట్ బిఫోర్ వి గో టు దట్ సాంగ్, ఈ పాటలో లిరిక్స్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇంతకుముందు మనం విన్న పాట నువ్వే నువ్వే నుంచి, ఆఫ్ కోర్స్ శాస్త్రి గారు రాసింది, సరదాగా ఉంటుంది పాట అంతా, సరదాగా ఉంటుంది. టొమాటో పళ్ళకి డూపుల్లా, సుమారు సిమ్లా యాపిల్లా, ఉన్నావే పిల్ల నువ్వు నిలువెల్లా. ఈ తర్వాత వినండి, నీ బుంగమూతితో పొంగనీయకే బుగ్గల బర్గర్లా, నన్నుండనీయకు ఊరించితే అవి, నిజం చెప్పు నీ తప్పు కాదా అది. బుగ్గల బర్గర్లంట, అసలు ఆ కంపారిజన్ ఏంటో, ఆ గోల్ ఏంటో బాబోయ్. ఎనీవేస్, సరే సరదా పాట నుంచి కొంచెం మళ్ళీ మనము వేరే జానర్కి, ప్యాథోస్ సాంగ్ ఒకటి, కేకే వాయిస్ అసలు వింటే మీకే అర్థమవుతుంది. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టార్ట్ ఓవర్, ఎందుకంటే ఆ స్టార్టింగ్ లో ఆ ఎమోషన్ పోతే ఆ పాటకు అర్థం ఉండదు. లెట్స్ గో అగైన్.

ఒక విషయం గమనిస్తే కొంతమందికి మ్యూజిక్ డైరెక్టర్స్ కి వాళ్ళ ఫేవరెట్ ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు, మేల్ కానీ ఫీమేల్ కానీ. బట్ కేకే విషయానికి వస్తే మనం విన్న పాటల్లో ఈ సోఫార్ కిరణ్ గారు ఉన్నారు, కోటి ఉన్నారు, మణిశర్మ గారు ఉన్నారు, ఆర్పి పట్నాయక్, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆ పాటకి కేకే పాడితేనే న్యాయం చేస్తాడు. సరే కాదు, బట్ అగైన్ యూనో ఈ పాట చూస్తుంటే ఇంకొక బాధాకరమైన విషయం ఒకటి అలా తట్టింది. యూనో అబ్బాయి పేరేంటి మర్చిపోయానేంటి, ఉదయ్ కిరణ్. తను లేడు, కేకే గారు లేరు. సో సాడ్. ఎనీవేస్, సరే అండి, ఇంకొక బ్యూటిఫుల్ అవార్డు కావాలనే వాడాను, పాట ఒకటి వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే యూనో వాట్ టు డూ. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సిరవి, సౌండ్స్ లైక్ హోమ్. ఈ పాటతోటి చిన్ని బ్రేక్ లోకి వెళ్ళిపోదాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డోంట్ గో ఎనీవేర్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హలో డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, బర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
12: Sure. How many people are we expecting?
11: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
12: Idi office party a leka jatra?
11: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
13: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
14: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3. వాళ్ళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన ప్రయాణం ఇంకొక 30 మినిట్స్ మాత్రమే, బట్ నాకు ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చిందండి. జస్ట్ స్లైట్లీ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ థీమ్, బట్ రిక్వెస్ట్ ఎప్పటికైనా ఆనర్ చేయాలి కదా. సో సాన్వి కాల్ చేసి ఈ పాట అంటే తనకు చాలా ఇష్టం అని రిక్వెస్ట్ చేశారు. సరే, ఆ పాట వినిద్దాం. ఈ పాట ఏ లొకేషన్ లో పిక్చరైజ్ చేశారో మీలో గనక ఎవరికైనా తెలిస్తే, మేమిద్దరు మాట్లాడుకుంటున్నాం అనమాట, డూ యూ నో వేర్ దిస్ వాస్ పిక్చరైజ్డ్ అంటే ఐ డోంట్ నో అనింది. సో ఈ పాట ఎక్కడ షూట్ చేశారు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పరాదు మాకు కూడా, మేము కూడా విని ఆనందిస్తాం. సన్మి, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

அதே சங்கத்தில் ஸ்ரேயா கோஷல் அண்ட் ஹரிஹரன் பாடுன்னு பார்த்தா கைதி நம்பர் 150 சாங்கி. ஹோப்ஃபுல்லி யூ என்ஜாய் தட் சாங். நேனு ரீசர்ச் చేసి பட்டேசா ఈ సాంగ్ ఎక్కడ పిక్చరైజ్ చేశారని ఒక 6 డేస్ స్పాన్ లో 6 డేస్ షెడ్యూల్ లో ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు. క్రొయేషియా అండ్ స్లోవేనియా ఈ కంట్రీస్ లో ఈ సాంగ్ షూట్ చేశారు. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ ఆ చిన్ని చిన్ని నాట్ వెరీ హెవీ మూవ్స్, సటిల్ డాన్స్ మూవ్స్ అవన్నీ చాలా బాగుంటుంది పాట. చిరు ద బాస్ అదండి సంగతి. సరే ఇంకొక పాట వినేద్దాము, కేకే సాంగ్. ఈ పాట మ్యాన్ ఈ పాట వినిపించాలా వద్దా అనిపిస్తుంది, బట్ వినేద్దాంలే. ఐల్ టెల్ యూ వై అగైన్. ఇంతకుముందు మనము మెన్షన్ చేశాను ఫర్ ద సేమ్ రీజన్, బట్ లిసన్ లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫస్ట్.

అదండి సంగతి. సో రిత్విక్ కాల్ చేసి వాడు మాంటానా లో ఉన్నాడంట, ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ నైస్ వెదర్ ని, బట్ ఈ లోపల మనమేమో ఇక్కడ మండిపోతున్నాం ఎండలో. రిత్విక్, ఐ విల్ లైన్ అప్ ద యువర్ రిక్వెస్ట్ సాంగ్ ఇన్ జస్ట్ ఎ బిట్, బట్ బిఫోర్ దట్ ఈ పాట వినేద్దాము. దీనికి క్వశ్చన్ ఏమక్కర్లా, సరే పాట వినేద్దాం. సినిమా పేరు తెలిస్తే చెప్పండి నాకు.

ఈ సినిమా కూడా యాక్చువల్లీ ఖైదీ నెంబర్ 150 లో ఒక లేక్ ఉంటుంది, లేక్ మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది, దాంట్లో ఒక ఫోర్ట్రెస్ లాగా ఉంటుంది, అక్కడే తీశారు. ఇది కూడా స్లోవేనియాలో పిక్చరైజ్ చేశారు. రాజాసాబ్ సినిమా నుంచి ఈ సినిమా గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ కాంట్రాస్ట్ చేశారా తమన్ మ్యూజికల్ విశాల్ మిశ్రా అనే, హీస్ అన్ అమేజింగ్ సింగర్, డోంట్ గెట్ మీ రాంగ్. అనిమల్ సినిమాలో కానీ ఇట్లా చాలా చాలా మంచి పాటలు పాడతాడండి. తన వాయిస్ లో ఒక హోర్స్నెస్ ఉంటుంది, అండ్ దట్ యాడ్స్ టు దట్ బ్యూటీ ఆఫ్ దట్ సాంగ్. ఏమంటారు దాన్ని, టింబర్ అంటారు అనుకుంటా. సో అది బాగుంటుంది. బట్ వై ఇంతమంది ఈ పాటకి తన వాయిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ నా ఒపీనియన్, నేను షో చేస్తున్నా కాబట్టి నా ఒపీనియన్ చెప్పేస్తాను. ఈ పాటకి తన వాయిస్ సూట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకు. విశాల్ మిశ్రా యాజ్ గుడ్ సింగర్ యాజ్ హీఈస్ దిస్ సాంగ్ డిడ్ నాట్ సూట్ హిస్ వాయిస్. అండ్ మోర్ ఓవర్ వాయిస్ సూట్ కాకపోవడమే కాకుండా తను ఆబ్వియస్లీ తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడలేడు, పాడలేడు. అండ్ అది చాలా కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్, మనం కేకే గురించి ఏం మాట్లాడుకున్నామో దానికి కంప్లీట్ ఆపోజిట్ వస్తుంది. ఎనీవేస్, హూ ఆర్ వి హియర్ టు అనలైజ్, నాకు తోచింది నేను చెప్పాను. రిత్విక్, హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. అండ్ ఆ లొకేషన్ వావ్, ఎంత బాగుందో అసలు ఆ ఫాల్ కలర్స్ అదంతా. నువ్వు కూడా మౌంటైనర్లో ఉన్నావు కదా, అక్కడ కూడా ఫాల్ కలర్స్ బాగుంటాయని విన్నాను. ఎనీవేస్, ఈ తర్వాత పాట వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. ఇంకొక హై ఎనర్జీ సాంగ్ కేకే పాడింది, అగైన్ తమన్ మ్యూజికల్.

రామయ్య వస్తావా వస్తావయ్యా ఆ సినిమా నుంచి మీరు విన్న పాట. సరే అండి, మనకి స్టూడియోలో టైం అయిపోయింది, మీ నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. బట్ అంటిల్ నెక్స్ట్ టైం, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. సైనింగ్ ఆఫ్ వేణు చెడుకుపల్లి ఆఫ్టర్ డూయింగ్ దిస్ కేకే స్పెషల్. ఈ చివరి పాట, ఈ పాట కేకే హరిహరన్ ఇంకా చాలా మంది పాడారు, మనందరికి చాలా ఇష్టమైన పాట. సరే అండి, ఈ పాట వినేస్తూ మీరు మా రేడియోని అలా వింటూనే ఉండండి, ఎంజాయ్ చేయండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బై.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, unexpected guests, handle it the Swadeshi way.
1: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
4: Istinamma vayanam, putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: నల్లంచు తెల్ల చీరా.
4: హై గాయ్స్, దిస్ హరి శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతాం. కీప్ లిసనింగ్ మీ నేస్తాం రేడియో సురభి.
2: యూఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశకాల మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFactech.com ఆర్ కాల్ 8482440213. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti. Mental peace. మసాలా దోస.
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: Koti rupayala kosam mee aakhari prashna readya?
7: Yes sir.
6: Rajulas kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
3: It's chaat, thali and catering.
6: You're absolutely right. Rajulas kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
12: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
11: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Shepherd sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ee dosa, me dvada, A to B excluded special thali, this vela va, cheese dosa, onion dosa, honey chili, garlic lotus, and amki vani tikka, which ami kava parata kutha.
2: Kendi bro, gandhi yeppi no, and specials matra mayari na.
1: Inga onne, chappantara, me repadena authentic vegetarian, Jain or vegan food crave just narante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is a go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Istilamma vayanam puchukunti vayanam. Ee shravana masallo mee radio survey meeku andistundi kotta sambaralu. Maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru. Meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki. But with a different twist. Intinta Surabhi. Mee mee intiki raavalani meeru anukunte mee aahvanani tinyurl.com/Surabhi Lakshmi ki pampinchandi. Or email to admin@radiosurabhi.com.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: డు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3.
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabotham. Keep listening to me next time, Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
5: 5K anukuntunna. బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, కేటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావంటే లెట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
14: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
15: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
15: హాయ్, నేను మీ తేజ సజ్జా.
14: టు లిసన్ టు రేడియో సురభి
15: 107.9 HD3.
14: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
15: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Iskilamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Hi, hello, how are you? Happy Sunday. అందరికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పాలనుందండి, ఇది గుడ్ ఆఫ్టర్నూన్, ఎందుకో తెలీదు. మీరందరూ ఒక నిద్రావస్థలో ఉన్నారా అని నాకు అనిపిస్తోంది, అందుకని హ్యాపీ ఆఫ్టర్నూన్ బట్ గుడ్ మార్నింగ్. ఎందుకలా అంటున్నారంటారా, ఎండలు అలా ఉన్నాయండి, భయంకరమైన ఎండలు. మరి ఏం చేస్తాను చెప్పండి, అటు ఇటు వెళ్ళడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అందులోనూ నిన్న మొన్న చాలా ఈవెంట్స్ అవి అటెండ్ అయ్యి ఉంటారు. మార్నింగ్ కూడా కొన్ని అటెండ్ అయితే ఇంకా సరే, సండే ఆఫ్టర్నూన్ వచ్చింది, చిల్ మూడ్ ఆన్, కంప్లీట్లీ రిలాక్స్ అని మీరు అనుకుని ఉంటే గనక మీకోసం అనమాట ఈ గుడ్ మార్నింగ్. ఎందుకో మరి అనిపించింది చెప్పేశాను, బట్ వెల్కమ్ టు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM సూపర్ డ్యూపర్ సెగ్మెంట్. అయితే ఇవాళ మన సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాము, చాలా చాలా చేస్తామండి. ఒక సెగ్మెంట్ లో ఒక విషయం అని ఉండదు, గంటకొకటేంటి, మనము గంటకి 4-5 విషయాలు అలా అలా అలా అలా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ముందుగా వింటున్న శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ రిక్వెస్ట్ సాంగ్ ఏదన్నా ఉందా, ఎవరికన్నా డెడికేట్ చేయాలా, లేదా నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్, యాక్టివిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేసిన వాటిల్లో, లేదా మీ ఇంట్లో మీరు చేసుకున్న వాటిల్లో ఏదేదో ఉంటుందండి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హాట్ హాట్ సమ్మర్ కి మీ దగ్గర కూల్ కూల్ గార్డెన్ టిప్స్ ఏమన్నా ఉన్నాయా, మీరు ఇటీవల తెలుసుకున్న ట్రిక్స్ ఏదన్నా ఉన్నాయా, అవన్నీ మాతో షేర్ చేసుకోండి. 9726361966 స్టూడియో నెంబర్. మీరు డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే చిల్ గా ఈ పాటలు విని ఎంజాయ్ చేయండి, అలాంటి పాటలు మాకు రిఫర్ కూడా చేయండి. ఫస్ట్ ఈ పాట వినిపిస్తాను, ఆ తర్వాత నుంచి ఇదిగో స్టార్టింగ్ లోనే సెగ్మెంట్ లో చెప్పేస్తున్నాను, ఇవాళ మన సూపర్ సండేలో ఎక్కువగా పాటలు గుండె అనే శబ్దం పట్టి వింద మాటను పట్టిన పాటలు అని అనుకుంటున్నాను. ఆ పదం వచ్చే పాటలు మీ దగ్గర సజెషన్ ఉంటే టు కాలర్స్.

నైస్ సాంగ్. అలా మంచి పాటతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేశాను కాబట్టి ఐ థింక్ అన్ని మంచి మంచి పాటలు ఇలాగే ఇదే తోలో విందామని, అంటే ఇదే టెంపోలో విందామని నేను అనుకుంటున్నాను. సరే, ముందుగా శ్రోతలకి ఇచ్చేసాను వర్డ్, గుంటే. హృదయం అంటారా, నేను గుండె అన్నానండి. సో ఆ పదం వచ్చే పాటలు మీకేమన్నా గుర్తుకొస్తున్నాయా?

కొన్ని పాటలు అయిన ఎవ్రీ టైం చెప్పినట్టు భలే బ్యూటిఫుల్ గా ఉంటాయండి, చివరి కంట వినాలనిపిస్తుంటుంది. లాస్ట్ చరణం కూడా మళ్లీ పల్లవితో అది ఎండ్ అయితేనే ఆ పాట అమ్మయ్య విన్నా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి పాటల్లో ఈ పాట కూడా. సరే మరి ఇవాళ ఏ విషయాలు మాట్లాడదామని అనుకున్నాను అంటే గనక నిన్న జరిగిన మన కీరవాణి గారి ఈవెంట్ గురించి మాట్లాడదాం. మీలో ఎంత మంది అటెండ్ అయ్యారు? హౌ డిడ్ యూ ఎంజాయ్ దాట్? నేనైతే అటెండ్ అయ్యాను. నేను బాగా ఇన్ఫాక్ట్ నేను వెంటనే అప్పుడే ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను కీరవాణి గారి ఎంట్రీ సీన్ది. అది వెంటనే ఎంత బాగా వైరల్ అయ్యి ఎంత బాగా వెళ్ళిందంటే నాకు అర్థమైంది అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ ఈవెంట్ మీద. ఇలాంటి ఈవెంట్స్ డాలస్ లో ఎన్ని జరిగినా సరే దేనికదే అంటారు కదా అలా అనమాట. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు నిన్న ఈవెంట్ అని అనుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హౌ డూ యూ ఫీల్? వాట్ యూ వాంట్ టు షేర్? డూ కాల్ అస్ 972-636-1966.

యాక్చువల్లీ ఈ మూవీ చాలా బాగా నచ్చింది ఎంతో మందికి. చెన్నై లవ్ స్టోరీ ఈ మూవీ నుంచి పాటలు కూడా నచ్చాయి. బట్ నాకు మరి అంత శాంతము 5 మినిట్స్ ఇదే టెంపోలో ఈ పాట వినేటట్టుగా ప్రస్తుతానికి మూడ్ లేదు. బట్ అదర్వైజ్ సాంగ్ ఇస్ సో గుడ్. ఎనీవేస్, ఇవాళ మనము సూపర్ సండేస్ లో ఏం చేస్తాము అంటే గనక, నాకు ఇవాళ ఎందుకో సరదాగా ట్రైన్ జర్నీ మీద మాట్లాడదాం అనిపించిందండి. అందుకనే ఏంటో ఇలాంటి పాటలే వేస్తున్నాను. ట్రైన్ జర్నీ, చిన్నప్పుడు ట్రైన్ జర్నీ అంటేనే ఒక ఆనందం. ఈ సమ్మర్ హాలిడేస్ లో అసలు ట్రైన్ జర్నీ చెయ్యకుండా ఒక హాలిడే కూడా వెళ్ళినట్టు నాకైతే గుర్తులేదు. ఎక్కడికి ఏంటి అని కాదు, స్టాండర్డ్ మన నాయనమ్మ గారింటికో అమ్మమ్మ గారింటికో లేకపోతే ఇంకా తిరుపతి అదొకటి ఉండేది. అది దాటి ఇంకేదన్నా లిటిల్ బెట్ ఎప్పుడన్నా ఇయర్లీ కుదిరితే డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో ట్రైన్ జర్నీ మ్యాండేటరీ. ట్రైన్, బస్సు, కారు, ఆటో, టాక్సీలు లేవు ఆబ్వియస్లీ. అప్పట్లో టాక్సీస్ అంత ప్రివేలింగ్ కాదు కాబట్టి ఆటోలు లేకపోతే రిక్షాలు, టాంగాలు ఇవన్నీ ఎక్కాం. బట్ ట్రైన్ జర్నీ సూపర్ అండి. అసలు ఆ ట్రైన్ జర్నీ అలా గుర్తుకొచ్చినప్పుడల్లా అదొక ఫీల్ ఎంత బాగుంటుంది అనిపిస్తుండేది. ఎందుకో సంహౌ నాకు యుఎస్ వచ్చాక ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అంత లేదు. ఒకటి రెండు సార్లు నేను న్యూజెర్సీలో అక్కడ ఎక్కాను. బట్ దేవర్ లైక్ లెస్ దాన్ 1 అవర్ 2 అవర్స్. ఇలా ఓవర్ నైట్ ట్రైన్ జర్నీ అది ఆ ఎక్స్పీరియన్స్ ఆనందం వేరు కదా. నాకెందుకు ఇవాళ ఆ విషయంగా మాట్లాడదాం అనిపించింది. సో లెట్ అస్ ఆల్ వెళ్దాం, మనందరం వచ్చేసేయండి. లెట్ మీ టేక్ యూ ఆల్ ఆన్ బోర్డ్, లెట్స్ గో ఫర్ ఎ ట్రైన్ జర్నీ.

మరి ట్రైన్ జర్నీలో ట్రైన్ జర్నీకి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇది నా ప్రశ్న అనమాట. ఎందుకంటే చాలా మందికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమందికి నిజం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇండియా వెళ్తాము సమ్మర్ లో అని, ఇన్ జనరల్ ఇయర్లీ వన్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, డైరెక్ట్ గా మనము ఫ్లైట్ అఫ్ కోర్స్ వన్ స్టాప్ ఫ్లైట్ తీసుకున్నా, డైరెక్ట్ గా వెళ్లి హైదరాబాదో చెన్నైయో లేకపోతే బెంగళూరు ఇలా ల్యాండ్ అయిపోయి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవడం అనేది ఉండదు. కొంతమందికి అక్కడి నుంచి ఇంకా కొంచెం ప్రయాణం ఉంటుంది. సో ఎస్పెషలీ కంపల్సరీ ట్రైన్ జర్నీస్ కొన్ని ఉంటాయి. అలా కాకుండా ఇంటికి వెళ్ళాక కూడా దెన్ దే ప్రిఫర్ చుట్టుపక్కల రిలేటివ్స్ ని కలవడానికి తిరగడానికి అన్నిటికీ ట్రైన్ జర్నీ ఇప్పటికీ చాలా మంది ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ హౌ దే ఫీల్ అంటే, ఎస్పెషల్లీ 20 ఇయర్స్ బ్యాక్ ట్రైన్ జర్నీ ఎలా ఉంది, ఇప్పుడు ట్రైన్ జర్నీ ఎలా ఉంది, ఎలా గడుస్తోంది అనే విషయంగా మీరు షేర్ చేసుకోవాలంటే 9726361966 స్టూడియో నెంబర్. అయితే నేను చాలా ఉత్సాహంగా మీ అందరినీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ చిన్నతనంలో ట్రైన్ జర్నీ బాగా ఎంజాయ్ చేశారు, ఇప్పుడు మీరు మీ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు, సో పిల్లలు అంతే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారా, లేదా వాళ్ళని ఎలా సముదాయించాలని మీరు కంగారు పడుతున్నారా? ఇప్పుడు పిల్లలతో ట్రైన్ జర్నీ ఇన్ ఇండియా ఆ ఎక్స్పీరియన్స్ మీద లెట్స్ టాక్.

కాదండి, ట్రైన్ గురించి ఎంత చక్కగా ఉంటుంది కదా ఈ పాటలో. ఇది గంగోత్రి చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. అయితే నాకు ఈ పాట విన్న ఈ గంగోత్రి మూవీ గురించి మాట్లాడాలని, ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ గారి అపియరెన్స్ ఇందులో ఎలా ఉంటుందంటే ఆల్టుగెదర్ డిఫరెంట్. ఇప్పుడు మనం చూస్తున్న అల్లు అర్జున్ గారికి, ఆయన గంగోత్రిలో ఉన్న ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కి అస్సలు పొంతన లేదేమో అనిపిస్తుంటుంది. చాలా మంది హీరోస్ ఎక్కడైనా స్టార్టింగ్ లో అలాగే ఉంటారు, బట్ డెఫినెట్ గా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. బట్ ఈయన విషయంలో ఒక కాంట్రాస్ట్ ఉందని చెప్పొచ్చేమో. ఎనీవేస్, సో మరి మంచి మంచి అథెంటిక్ ఇండియన్ ఫుడ్ తినాలంటే ఇదిగో ఇలా రైల్ బండి ఎక్కి ఇండియా వరకు వెళ్ళక్కర్లేదండి, అలా ఏ టు బి వరకు వెళ్ళండి సరిపోతుంది. దేర్ యూ హ్యావ్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్. వీటన్నిటిని తెచ్చి హాయిగా పెట్టేసుకున్నారంటే ప్లఫీ రాగి ఇడ్లీలైనా, ట్యాంగీ గోంగూర రైస్ అన్నా, ఇలాంటి ట్రెడిషనల్ టేస్ట్ నిమిషాల్లో మీరే చేసేయచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఏ టు బి ఫ్రిస్కో, ఏ టు బి లిటిల్ ఎల్మ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. విజిట్ ఏ టు బి టెక్సాస్ డాట్ కామ్ ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345. ట్రైన్ నేపథ్యంలో మరొక్క పాట వినేద్దాం, అండ్ మీకేమన్నా గుర్తుకొస్తుంటే డూ కాల్ అస్.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి.
13: కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
14: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
15: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
16: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ అంజనా ఆర్జే. ఎస్, అంజనా ఆర్జే అంటే అసలు ఎప్పుడో చెప్తుంటారు నా పేర్లోనే ఆర్జే అని ఉంది అనేసి. అఫ్ కోర్స్, మరి ఇవాళ రెయిన్ కాదండి, ట్రైన్ జర్నీ. ట్రైన్ జర్నీ గురించి మాట్లాడుతూ నేను ఆల్మోస్ట్ ట్రైన్ ఎక్కేసినట్టు ఫీల్ అయిపోతున్నాను. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇటీవల కాలంలో మీ ట్రైన్ ఎక్కారా, ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇండియాలో అనేసి. నా గురించి చెప్తాను అని కూడా చెప్పాను కాబట్టి, నేను ఈ మధ్య కాదు, ఐ మీన్ 6 months, 8 months బ్యాక్, ఐ థింక్ నవంబర్, ఐ షుడ్ సే నవంబర్, లాస్ట్ 2025 నవంబర్ లో నేను వెళ్లాను. అండ్ హైదరాబాద్ టు బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో. అండ్ ఇట్ వాజ్ సచ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్. నిజంగా ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్, మన చిన్నప్పుడు ఎంత లేదన్నా ట్రైన్ జర్నీ మీద ఎంత ఇష్టం ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. డిఫాల్ట్ చాలా చాలా ఉంటాయి. ఫస్ట్ అండ్ మోర్మోస్ట్ అయితే నీట్నెస్ ఒకటి, సేఫ్టీ ఒకటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ రేపు మనలో చాలా మంది ట్రైన్ జర్నీస్ చెయ్యాలి అంటే ఒక సెకండ్ థాట్ ఇస్తారు, తప్పదు. అయితే నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. చక్కగా కూర్చోబెట్టి ఎంత బాగా అనిపించిందంటే, కంపేర్ చేస్తే ఫ్లైట్ జర్నీతో సేమ్ అమౌంట్ ఆఫ్ టైం. పొద్దున ఎలా ఇంట్లోంచి బయలుదేరతామో అలాగే, ఎందుకంటే ఎంత ఫ్లైట్ జర్నీ అయినా 10:00 ట్రైన్ అంటే, ఫ్లైట్ అంటే కూడా పొద్దున్న తెల్లారుజామున లేచి రెడీ అయ్యి మనం ఇంట్లోంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడ గంటన్నర, దెన్ మళ్ళీ చెక్ఇన్ కో గంటన్నర, దెన్ ఫ్లైట్ ఇస్ లైక్ గంటన్నర, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడం, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం గంటన్నర. సో అలా పెట్టుకుంటూ ఉంటే 1 hour, 1 hour ఈజీగా 6 hours అక్కడే అయిపోతుంటుంది. సో నాకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇట్ వాస్ లైక్ 8.5 hours అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. కూర్చుని వచ్చేసాం. అది ఓవర్ నైట్ జర్నీ అనుకోండి, కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ డే టైం అయితే డే యొక్క అంటే మీ స్కెడ్యూల్ నుంచి ఒక డే పోతుంది. డే టైం ఇఫ్ ఇట్ ఇస్ ఎ వర్కింగ్ డే అండ్ మీకు పని ఉంది అంటే గనక అది సెట్ అవ్వదు.
1: ఇన్ఫాక్ట్ ఇంకా ముందే బయలుదేరగలిగితే బెటర్ ఏమో అని అనిపించింది. ఈజీగా అట్లీస్ట్ హాఫ్ ఎ డేలో వచ్చేస్తే ఏదర్ బెంగళూరు ఆర్ హైదరాబాద్ అది ఈజీ అవుతుంది ఏమో. అదే ఒకటి నాకు నచ్చలేదు, బట్ అదర్వైజ్ ఐ ఎంజాయ్డ్ ద ట్రిప్. మరి ఇంత మాట్లాడదాం. అయితే ట్రైన్ జర్నీ అయినాక రకరకాల మనుషులు ఉంటారు, మనస్తత్వాలు ఉంటాయి, కాబట్టి ఒక్కసారి వీళ్ళని కలిసొద్దాం. ఎవరు వీళ్ళు, ఏంటా సినిమా, మీకు తెలుసా, నాకు తెలుసు, మీకు తెలిస్తే కాల్ చేయండి, తెలుసుకోవాలని ఉంటే వేచి ఉండండి, బట్ ఎంజాయ్ దిస్ క్లిప్పింగ్.
7: మీ దగ్గర ఉండండి.
17: ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో, 34 35. ఎక్కడ చూస్తున్నావే, అదిగో అక్కడ ఉన్నాయి, అక్కడ వెళ్తామండి. దాడి పెరిగినట్టు పెరిగింది, కావండి అక్కడ కాడుకో, తప్ప తప్ప కాదు, లోపల సమాన పెట్టుకోవాలి. చెప్పండి చెప్పండి, మీ కాదు చెప్పండి, పక్కకి వెళ్తుందో కూర్చో అక్కడ బాయ్ వెళ్ళి అక్కడ కాబే కదా. ఏమి అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న, మన పరప్రమంపల్లో అవమానించాడు, నిన్న వీరప్రమంపల్లో అవమానించాడు, ఇవాళ రామప్రమంపల్లో కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న, ఒక్కగానో కళ్ళుంది, సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను, నాకుంటే రెస్పెక్ట్ ఎంటి స్టేటస్ ఏమిటి, సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న, నాకు తెలుసు. ఇంకేమయ్యా ఏది పక్కన ఇరుక్కోపోతే ఇది వచ్చి
18: చదువుగా.
1: ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి,
17: ఏదైనా మాట్లాడేవండి. సరి చేసుకో.
1: అదండి ట్రైన్ ఎక్కగానే ఇంకా ఇదిగో సెల్ఫ్ కథలన్నీ బయటకు వస్తూ ఉంటాయి, భాగవతాలన్నీ. అండ్ ఇంత హడావిడిలో బ్రహ్మానందం గారు చేసింది ఏంటి అంటే గనక చక్కగా విండో సీట్ తీసేసుకున్నారు. ముందుగా ఇద్దరు ప్యాసెంజర్స్ ఫ్రెండ్స్ చక్కగా రెండు విండో సీట్స్ లో కూర్చుని ఉంటే ఈయన హడావిడి హడావిడి చేసేసి జరుగుబాబు జరుగు జరుగు జరుగు అనేసి శుభ్రంగా ఆయన విండో పక్కన సెటిల్ అయిపోయారు. సినిమా పేరేంటి, తెలిస్తే కాల్ చేయండి, తెలుసుకోవాలంటే వేచి ఉండండి.

0: నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుగ్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చెయ్యాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: ఒక్కో టైగర్ కా ఒక్కో.

అది ఇందాక నేను వినిపించిన ఆ క్లిప్పింగ్ వచ్చేసి నిన్నే ఇష్టపడ్డాను చిత్ర నుంచి అన్నమాట. అది ఎంత బాగా అసలు సరదాగా అనిపించింది కదా. ట్రైన్ జర్నీలో మనుషులు అలా అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి అదొక కేటగిరీ. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పటికీ కూడా మొన్న వెళ్లిన ట్రైన్ జర్నీ అవ్వచ్చు, ఏదైనా సరే రీసెంట్ జర్నీ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి స్టాండర్డ్ బాగా బాగా బాగా నాకు

నేను నోటీస్ చేసే ఒక విషయం ఏంటి అంటే, నైస్ నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ అండి, వాళ్ళు తెచ్చుకుంటారు టిఫిన్స్ ఎంత బాగుంటాయి. ఎంత ట్రైన్ జర్నీ అవుట్ సైడ్ ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి కొంతమంది నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ ఎంత చక్కటి ఫుడ్ తెచ్చుకుంటారంటే, నేను వంట చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇన్ఫాక్ట్ నాకు ఒక ఇంట్రెస్ట్ కూడా కలిగింది, ఇలా ఉండాలేమో ట్రైన్ జర్నీ చేస్తే ఇలా ఉండాలి. ఎందుకంటే చక్కగా ఫిల్లింగ్, హెల్దీ, మీరు ఇంట్లో నేతితో చేసుకోండి, బటర్తో చేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత లేదన్నా హెల్దీ కదా. అలాంటి మంచి ఫుడ్ తీసుకుని వస్తారు, ఇప్పటికీ మారలేదు అది. అండ్ దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్, ఇదంటే ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చుని తింటారు అందరూ కలిసి ప్లేట్లు పెట్టుకుని. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్ నాష్టాతో పాటు నార్త్ ఇండియన్ ఫుడ్ తో పాటు కొంచెం మిక్స్చర్ ఇలా చుడ్వా నమ్కీన్ ఇవన్నీ కలుపుకుని తింటారు అనమాట. ఐ వాళ్ళ అయ్యో ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే, నాకు ఇప్పటికీ నచ్చుతుంది అది. దట్స్ వన్ థింగ్ విచ్ హాస్ నాట్ చేంజ్డ్ అండ్ చాలా చక్కటి అలవాటు.

0: అలాండి. బాలయ్యబాబు పాట వింటే ఆ కిక్, ఆ బీట్, ఆ హంగామానే వేరు కదా. ఎనీవేస్, కూల్ కూల్ కూల్ గోయింగ్ కూల్. నేను మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను. ఎందుకు ట్రైన్ జర్నీ మీదే ఆగిపోయిందా మనసు, ఇంకాసేపు ఆ సెగ్మెంట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. ఇది ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి. ఇందులో ఏంటంటే ట్రైన్ జర్నీ ఒకళ్ళ పేరు మీద ఇంకొకళ్ళు చేస్తున్నారు, అదన్నమాట ట్విస్ట్.
1: సార్ చెప్పండి సార్, ఏంటి దస్తకి ఫోన్ ఎత్తవు, నిద్రపోయావా?
2: సార్ టీసీ టికెట్ అడిగి చంపేస్తున్నాడు, ఈ టెన్షన్ నిద్ర ఎలా పడుతుంది?
1: మరి ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి?
3: ఏమీ లేదు సార్, నాది కొత్త కాలర్ ట్యూన్, ఎవరు వినకపోతే నెల నెల 30 రూపాయలు వేస్ట్ అవుతుందనే, పైగా నాది మల్టీ కాలర్ ట్యూన్ సార్.
1: ఒరే నీ కాలర్ ట్యూన్ నేను ఎంజాయ్ చేసి మూడ్ లో లేనురా నేను. ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంది?
2: 15 నిమిషాల సార్ నగర్ వస్తుందండి.
0: అదండి ఈ సినిమాలో ట్రైన్ జర్నీ, అండ్ మాటి మాటికి ప్రతి ఒక్క స్టేషన్ పేరు వస్తూ ఉంటుందన్నమాట. అదండి ఈ సినిమాలో ట్రైన్ జర్నీ అండ్ మాటి మాటికి ప్రతి ఒక్క స్టేషన్ పేరు వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు సామాన్యంగా అబ్జర్వ్ చేస్తే గనక ట్రైన్ జర్నీ ఎంత ఫేమస్, మనకి కొన్ని పోవల్ అంటే కొన్ని రూట్స్ లో ఆ స్టేషన్స్ కూడా అంతే ఫేమస్డ్. సామాన్యంగా నేను బెంగళూరు హైదరాబాద్ అని చెప్తున్నాను కదా, గుత్తి అనంతపురం ఇలాంటి దగ్గర వచ్చినప్పటికల్లా అర్ధరాత్రైనా సరే అండి వేడి వేడి ఇడ్లీ చట్నీ దొరుకుతుంది, అసలు సూపర్ అండి. మీరు అవి ఎంజాయ్ చేస్తుంటే ఎప్పటికీ మర్చిపోలేరు. మీ ఊళ్ళో మీరు ప్రయాణించే తోవలో ఎక్కడైనా మీకు ఇలాంటి పర్సనల్ టచ్ ఉన్న ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా కాల్ చేయండి. ఐ థింక్ ఐ హ్యావ్ ఎ కాలర్ విత్ సిమిలర్ థాట్స్, ఐఎమ్ టేకింగ్ దెమ్ ఆన్ ఎయిర్. హలో,
4: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: హలో అండి, మరొక్కసారి పేరు చెప్పండి, కొంచెం కట్ అయింది కాల్.
4: సందీప్ అండి.
0: సందీప్ గారు చెప్పండి చెప్పండి.
4: ఇప్పుడు మీరు చూస్తున్న బిగ్ సందీప్ కిషన్, సప్తగిరి వెంకటాద్రి ఎక్స్ప్రెస్.
0: పర్ఫెక్ట్ అండి, బాలే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మీకు ఆ ట్రైన్ ఆ స్టేషన్స్ గుర్తున్నాయండి?
4: స్టేషన్స్ గుర్తున్నారే, చార్మినార్.
0: ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాల్. సో మరి మీకంటూ ఒక ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నాయా, ఫన్నీ అయినా మెమరబుల్ అయినా ఏదైనా ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ యూ వాంట్ టు షేర్ టుడే?
4: యా షూర్ అండ్ ట్రైన్ ఇస్ ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ జర్నీ అండ్
0: ఓ గుడ్ గుడ్ గుడ్
4: నేను మా చెల్లి విండో సీట్ కోసం కొట్టుకుంటాం. అంటే ఎటు దాన్ని బట్టి ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదే, దాని తర్వాత స్నాక్స్ మ్యాగజీన్స్, సో ఇట్ వాజ్ ఆసమ్.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఏదైనా పాట వింటే తప్పకుండా చెప్పండి, రిక్వెస్ట్ సాంగ్, ఎనీథింగ్ దట్ యూ వాంట్ మీ టు ప్లే ఫర్
4: యు. ఇదే మూవీలో వెంకటేజ్ ఎక్స్ప్రెస్ లో ఒక సాఫ్ట్ సాంగ్ ఉంటుందండి, రొమాంటిక్ సాంగ్ పడవలో.
0: ఓకే, సర్చ్ చేసి ఆ పాట
4: సాఫ్ట్ సాంగ్ నాకు గుర్తు మన సందీప్ కిషన్ రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్.
0: ఓకే ష్యూర్ గా, ఐ విల్ ట్రై టు ప్లే దట్ సాంగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. ఈలోగా ఇంకొక మంచి పాట వినిపిస్తాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ట్రైన్ జర్నీ అంటే చాలా చాలా విశేషాలు ఉన్నాయండి, మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్.

ఇది మన నాని గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి పాట. ఇందాక మనం విన్న క్లిప్పింగ్ వచ్చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి అని తెలుసు. ఆల్రెడీ నేను అదే మీ శ్రోత మనకి సందీప్ గారు కరెక్ట్ గా క్యాచ్ చేసి కాల్ చేసి చెప్పేశారు. సో ఆ పాట అయితే లైన్అప్ చేసేసాను. అట్ ద సేమ్ టైం మీ ఎక్స్పీరియన్స్ రీసెంట్ గా మీరు ఇండియాలో ట్రైన్ జర్నీ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను చెప్పాను కదా నేను చేశాను, అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే టెక్నాలజికల్ గా అంటే ఎంత బాగా దాన్ని వాడుకుంటారు టెక్నాలజీని అనేసి. చూస్తే మన ట్రైన్ ఇప్పుడు ఏ స్టేషన్ వచ్చింది అని తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సీన్ ఇందాక సీన్ లో మనకు అడుగుతూ ఉంటారు నెక్స్ట్ స్టేషన్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది ట్రైన్ ఏంటి అనేది. అది ఒక యాప్ ఉందండి ఇప్పుడు అన్నిటికీను. మీరు ఎక్కిన ట్రైన్ మీ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ స్టేషన్ ఎంతసేపట్లో వస్తుంది, అది పెద్దదా చిన్నదా, ఎంతసేపు ఆగుతుంది, ట్రైన్ 10 నిమిషాలు ముందు వెళ్తోందా అరగంట వెనక్కి వెళ్తోందా. అంటే స్కెడ్యూల్ ని బట్టి సామాన్యంగా ప్రతి ట్రైన్ లేటే ఆబ్వియస్లీ కదా. సో అది ఎంత లేటు, రైట్ టైంకి వస్తుందా, ఎక్కడైనా క్యాచ్అప్ చేసేస్తుందా. మనం పడుకున్నప్పుడు చాలా సార్లు 2 to 4 AM టైం ఉంటుంది చూడండి. 1 గంట వరకు నేను ఇందాక చెప్పినట్టు గుత్తిలో వేడివేడి ఇడ్లీ చట్నీ తిని ఆరాంగా అటు ఇటు చాయ్ తాగి ఎంజాయ్ చేసి పుణుకులు వేస్తే దొరికితే అవి కూడా ఎంజాయ్ చేసి లాస్ట్ లో ఎప్పుడో ఫోన్లే ఇంకా తప్పదు అని పడుకుంటాం. ఇందాక మనకి కాల్లో చెప్పినట్టు కబుర్లు అన్ని హంగామా అంతా అయ్యాక ఆ టైంలో ఎక్స్ప్రెస్ లు భలే కొట్టేస్తుందండి స్పీడ్ అండ్ చక్కగా తెల్లారేసరికల్లా గమ్యస్థానం చేరుకుంటుంది ట్రైన్. సో అవన్నీ కూడా డీటెయిల్స్ యాప్ లో అప్డేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఎప్పటికప్పుడు మనం ఏ స్టేషన్ లో ఉన్నామో నెక్స్ట్ స్టేషన్ ఎంతసేపట్లో వస్తుంది, అక్కడ ఎంతసేపు ఆగుతుంది, ఎంత ఎర్లీగా ఉంది, స్కెడ్యూల్ టైం కి ముందు వెనక ఉంది, అన్ని ఉన్నాయి డీటెయిల్స్. దెన్ ఐ ఫెల్ట్ సో గుడ్, నిజంగా దట్స్ వాట్ ఈస్ నీడెడ్. పక్కన మనం మాటమాటికి విండో తీసి ఏ స్టేషన్ వచ్చింది అని స్టేషన్ ముందు నుంచే చూడాలి, లేకపోతే ఆ బోర్డు వెళ్ళిపోతుంది. బోర్డు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ట్రైన్ ఏ స్టేషన్ లో ఆగిందో తెలుసుకోవడం కష్టం. ఎవరైనా అడిగి తెలుసుకుందామంటే అలాంటి రోజులు కావయ్యేవి. ఎందుకన్నా మంచిది ఎవరి విండోస్ వాళ్ళు మూసుకుని సైలెంట్ గా ఉండటం బెటర్ ఏమో. సో ఇలాంటప్పుడు యాప్ ఇస్ మచ్ నీడెడ్. సరే, నేను ఐ థింక్ సందీప్ గారు దిస్ ఇస్ ద సాంగ్ దట్ యు రిక్వెస్టెడ్. ఇదే పాట అయి ఉంటే వెల్ అండ్ గుడ్, కాకపోతే ఐ ట్రై టు ప్లే వన్ మోర్.

0: అదండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి మీరు విన్న ఈ పాట. మరొక్కసారి శ్రోతలకి మీరు గనక ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాలన్నా, దిస్ ఇస్ ద టైమ్. 9726361966 స్టూడియో నెంబర్. టైమ్ ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్. తిరిగి కలుసుకున్నాక మరింత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ద వే టిల్ 7 PM.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: అమ్మా, సాటర్డే మూవీ?
1: మన బడి క్లాస్.
5: అమ్మా,
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
5: ఉప్పు కప్పు రంబు.
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: నాకు పాట అయ్యే లోపల ఐ థింక్ ఐ హ్యావ్ ఎ కాలర్, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: హలో అండి,
0: చెప్పండి చెప్పండి. ఫస్ట్ ఒక్కసారి మీ పేరు చెప్పండి మా శ్రోతలందరికీ.
1: నా పేరు విజయ్ అండి.
0: విజయ్ గారు చెప్పండి చెప్పండి, మరి ఏ ట్రైన్ గురించి మాట్లాడదాం అంటున్నారు, ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు?
1: బెంగళూరు నుండి ఇందుపూర్ వరకు అండి.
0: ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్.
1: సో అప్పుడు నాకు పెళ్లి ఫిక్స్ అయిందండి. మా ఆవిడ అప్పుడు ఇంకా పెళ్లికి వెళ్ళా, చెన్నై నుంచి ఇటు ధర్మవరం వెళ్తుంది.
0: ఓకే ఓకే.
1: సో ఆ ట్రైన్ మార్నింగ్ 5:10 కి వస్తుంది బెంగళూరుకి. నేను మసీద్ అనుకున్నా సరే చూద్దాం అనుకుని, తర్వాత గుర్తొచ్చింది పోవాలి అని. జస్ట్ 7 మినిట్స్ లో ఒక దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్ జర్నీ ఫాస్ట్ వెళ్ళిపోయి బండిలో ప్లాట్ఫామ్ దగ్గర తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పుకుంటా. నేను అడగలేదు ఏ బోగిలో ఉన్నా ఇంకా తాని చెప్పుకుంటే చెప్పుకుంటే ఒక బోగిలో చిన్న పడుకోని ఉండేది, లేకపోతే షాక్ అయిపోయింది. సో బెంగళూరు నుంచి హిందూపూర్కి దగ్గర 2 అవర్స్ డ్రైవ్ ఉంది ట్రైన్ లో. సో ఆ 2 అవర్స్ మాట్లాడుకుంటే నాకు మిత్ర సినిమా వచ్చింది, ఆ సినిమా చూపించి మళ్ళీ వాళ్ళు వస్తారని హిందూపూర్ నుండి దిగేసి రెండు టైం పెట్టుకోండి కదా.
0: వెరీ గుడ్. కానీ ఈ స్టోరీ ఫైనల్ గా వాళ్ళ వాళ్ళకి మీ వాళ్ళకి ఇప్పటికి చెప్పేశారు కదా?
1: లేదు,
0: అయ్యో ఇప్పుడు ఆన్ ఎయిర్ చెప్పేశారు. మరి
1: మామూలు వాళ్ళు అదంటారండి, ఇప్పుడు ఇండియాలో తర్వాత అంటారు.
0: అదే కూల్ అండి, బాగుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే చూడండి, ఇప్పుడు చెప్పుకోవడానికి ఎంత బాగుందో.
1: ఇదే చెప్పారండి మామూలు కూడా, ఎప్పుడైనా పిల్లలకు చెప్పుకోవడానికి కొన్ని ఉండాలని ఎందుకు వచ్చిన సమయంగా భయపడింది అప్పుడు చెప్పి ఇదే మాట చెప్పినా.
0: కూల్, బాగుంది. సో మీ వైఫ్ ఫేవరెట్ హీరో ఎవరు? ఆ పాట వేద్దాం.
1: టైం లేదండి.
0: ఓకే సరే, ఓకే ఏ పాట వేసినా సరే. అయితే మీ వైఫ్ పేరు చెప్పండి, ఆవిడ పేరు మీద ఇవాళ ఇప్పుడు పాట వేద్దాం.
1: అనుష అండి.
0: అనుష గారి కోసం మోనికా పాట. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ.

0: అదండి. సో ట్రైన్ జర్నీ కాన్సెప్ట్ లోంచి నేను ఇందాక నుంచి బయటకు రాలేకపోతున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పార్టిసిపేషన్. నాకు ట్యూనింగ్ అయిన శ్రోతలందరూ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఆ ట్రైన్ జర్నీ పరంగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో అదే కాన్సెప్ట్ అలా అలా అలా ముందుకెళ్లిపోతుంది. యాక్చువల్లీ నేను చాలా ప్లాన్ చేసుకుని వచ్చాను ఇవాళ. ఆల్రెడీ మనం 2 గంటల్లో అడుగు పెట్టేస్తాం, బట్ స్టిల్ సేమ్ కాన్సెప్ట్. అబ్బా, ట్రైన్ జర్నీ అంటే అంతేనండి. ఆ మెమరీస్ అలా ఉంటాయి. మామూలువేంటి, ఇందాక మనకి కాల్ చెప్పినట్టుగా కొన్ని కొన్నిసార్లు అయితే ట్రైన్ జర్నీలో అయిన పరిచయాలు ఉంటాయి చూడండి, ఎంత మధురంగా ఉంటాయంటే. నాట్ నెసెసరీ ప్రతి పరిచయానికి ఒక ఎండింగ్ ఉండాలి, ప్రతి పరిచయానికి ఒక అంటే ప్రతిదీ ఒక ఫ్రెండ్షిప్ లో ఉండాలి, ప్రతి పరిచయానికి ఒక ఏమన్నాలి కలిసి ట్రావెల్ చేయాలి పూర్తిగా జీవితంలో కూడా అంటే అలా కుదరదు. బట్ ట్రైన్ లో ట్రావెల్ చేసినంత వరకు ఆ పరిచయాలు చాలా స్వీట్ గా ఉంటాయి. ఎస్పెషలీ తెలుగు సినిమాలో చాలా మూవీస్ లో ఎంత అద్భుతంగా చూపించారో. ఒకప్పుడు ఏఎన్ఆర్ గారు, శ్రీదేవి గారివి, అసలు శోభన్ బాబు గారిదైనా అలా భలే ఉండేవన్నమాట. ఇన్ఫాక్ట్ జమున గారిది మరి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లోకి వెళ్తే ఎంత చక్కటి సన్నివేశాలు ఉన్నాయంటే మన తెలుగు సినిమా సంబంధించి. ఐ రియలీ విష్ ఐ కెన్ ప్లే ఆల్ ఆఫ్ దెమ్, బట్ నాట్ పాసిబుల్. ఇలాంటి సెగ్మెంట్స్ అప్పుడప్పుడు చేసుకోవాలి, కాస్త గ్యాప్ ఇచ్చి మరొకసారి చేసుకోవాలి. బట్ ఒక క్లిప్పింగ్ రెడీగా పెట్టాను, అండ్ ఈ క్లిప్పింగ్ వినని వాళ్ళు ఉండరు. అండ్ తప్పకుండా ఇది విని మీరు ఏ మూవీలోదో చెప్పండి. అలాగే ఇలాంటి వింత వింత క్యారెక్టర్స్ రకరకాలుగా ఉంటారు. మనం ట్రైన్ జర్నీ ఎక్కినప్పుడు కదా తెలుస్తుంది మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, ఇంకా అంటే వెరీ క్లోజ్ గా వచ్చేస్తాం వాళ్లతోటి కదా కాంటాక్ట్ లో. సో అలాంటి వాళ్ళని మీరు మీ రియల్ లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇలాంటి క్లిప్పింగ్స్ వింటుంటే మీకు వాళ్ళెవరన్నా గుర్తుకొస్తున్నారా?
1: ఇందాక నిలబడమ్మా, ఇంక నిలబడమే.
2: అది కాదు సార్, ఆడికి ఇచ్చేది నాకు ఇవ్వలేదు.
1: ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు
2: నచ్చింది.
1: నేను తెలుసా
2: తెలుసా భలే వారు సార్, నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గరగలు దాడిపోతుంది. చెట్ట పేరుంది, మంచి పేరు.
1: అచ్చ మా ఊరు పోతురు
2: వచ్చా, మీరు ఎక్కడ కూర్చోమని
1: కూర్చుంటాం
2: ఇప్పించండి. అంటే జేసీ గారు ఎక్కడ కూర్చోమని చెప్పారు?
1: జేసీని నేను
2: చెప్పినట్టు కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా అంత ఫేమస్.
3: Do you all have reservation ticket?
2: Yes, I'm going to go.
1: Nippunagar is telling.
3: Who is he?
1: Ticket character, Nippunagar.
4: Idiots. Chaudhary Gar cheppamma, EMI nevo?
2: Chichi, Chaudhary Gar andal prasam chepparu. Yada power bill vaatu idini. Idigaru, vachat, vachat.
5: Excuse me?
2: Yavadade?
5: Nee number lenta?
2: Notisiva?
5: Passenger ni.
2: మేము ప్యాసెంజర్ కులమే.
5: దట్స్ వాట్ ఐ మాస్కింగ్.
4: వాట్స్ యువర్ సీట్ నెంబర్?
2: ఆ సీట్ నెంబర్ తో నీకేంటే పని?
5: ఆ సీట్ నాదండి.
2: ఇలా కూర్చో,
5: కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, సిఇఓ సోనిక్ సొల్యూషన్.
2: ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్.
5: సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి?
2: డిసైడ్ చేసుకోలేదు ఇంకా.
5: మీరు డిసైడ్ చేసుకోవడం?
2: ఈసీ గారు మేము డిసైడ్ చేసుకోవాలి ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్.
0: అదండి. సో వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటారులేండి, బెర్త్ ఎవరిది, సీట్ ఎవరిది, నెంబర్ ఏది అని. మీరు ఫస్ట్ ఈ సినిమా పేరేంటో చెప్పండి. 9726361966 స్టూడియో నెంబర్.

అదండి, నాకు సందీప్ గారు సరైన సమాధానం చెప్పేశారు. వెంకీ మూవీ నుంచి అసలు ఆ మూవీలో ఆ బిట్ పూర్తిగా మొత్తం అసలు ట్రైన్ జర్నీ సంబంధించి ప్రతి బిట్ చాలా బాగుంటుంది. మొత్తం అసలు హైలైట్ ఆ మూవీకి. వెంకీ మూవీ చాలా మందికి పిచ్చ పిచ్చ ఇష్టం, అందులోనూ ట్రైన్ జర్నీ సన్నివేశం అయితే టూ గుడ్ అయితే. మరి నేను ట్రైన్ జర్నీకి సంబంధించి మరొక విషయం మాట్లాడదాం అనుకున్నాను. సామాన్యంగా మీ బెర్త్ ఏంటి, మీ నెంబర్ ఎంత, మీ కోచ్ ఏంటి, అదే అన్ని మాట్లాడుకుంటూ మెల్లమెల్లగా మనము అవాయిడ్ చెయ్యలేని ఒక సిచ్యువేషన్ ఉంటుంది ప్రతి ట్రైన్ జర్నీలోనూ. మనం ఎంతో వెల్ అండ్ అడ్వాన్స్డ్ గా విండో పక్క సీట్ లోయర్ బర్త్ బుక్ చేసుకున్నప్పటికీను ఎవరో ఒకళ్ళు ఉంటారు అదే బోగీలో, మన సీటే కావాలని మన్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసేవాళ్ళు. అండ్ చాలా సుతారంగా నో చెప్తాం, గట్టిగా రెండోసారి నో చెప్పలేం. అది అప్పట్లోనూ అదే సీను, ఇప్పుడు అదే సీను, అది మాత్రం మారలేదండి. ఐ రియల్లీ ఫీల్ లైక్ నో ఎంత లేదన్నా, ఒక ఎక్స్పీరియన్స్ కోసం మనము అంత ప్రయత్నంగా అంత కష్టపడి అన్ని బుక్ చేసుకుని రెడీ పెట్టుకుని వెళ్ళినప్పుడు ఎదురుగా ఎవరో ఒకళ్ళు ఏదో కాల్ నెప్పమ్మా, లేకపోతే నడు నెప్పమ్మా, కొంచెం నువ్వు పై బర్త్ షిఫ్ట్ అయ్యి నాకు లోయర్ బర్త్ ఇయమ్మా అంటారు. అది అసలు అవాయిడ్ చేయలేని విషయము, ఏం చేయలేం, బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. సరే, నాకు మరొకటి అనిపించింది, మన పిల్లల్ని, మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లల్ని ఒకవేళ ఇండియాలో ట్రైన్ జర్నీలో తీసుకెళ్లాలి అంటే లైక్ హౌ డూ యూ ఫీల్? నాకైతే భలే అనిపించేదండి, ఒక్కొక్కసారి భయం వేసేది. మా పిల్లలు పెద్ద పిల్లలే, ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ఏదో తప్పిపోతారనో ఏదో చేస్తారు, అంటే ఉత్సాహంగా ఆనందంగా ట్రైన్ స్టేషన్ వచ్చేప్పుడు కింద దిగి వెళ్ళిపోతారేమో అనేసి అనుకునేదాన్ని. ఎందుకంటే తెలియని ప్రపంచం, ట్రైన్ అనేది అలా ఆగుతుంది టెంపరీగా 5-10 మినిట్స్ లో మళ్ళీ వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్ ఈ పిల్లలకి అంత లేకపోయే అవకాశం ఉంది. అందుకని నేను అలా కొంచెం భయపడతాను. సరే, వెరీ గుడ్, నా విషయాలు ఏవో చాలా చెప్పాను. సో ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, ఇలాగే ఇద్దరు ప్రయాణికులు ఒకే బోగీలో ఒకే సీటు ఒకే ట్రైన్ ఒకే టైం కి వాళ్ళకి ఇద్దరికి ఒకే టికెట్ వచ్చింది, కానీ అందులో ఎవరు కరెక్టో వాళ్ళకే తెలియట్లేదు, ఎలా జరుగుతుంది? అలా రైల్వే డిపార్ట్మెంట్ యొక్క ఏమన్నా నెగ్లిజెన్స్ ఉందా అందులో? ఇస్ ఇట్ పాసిబుల్? అలా జరుగుతుందా ఇద్దరు వ్యక్తులు ఈ సీట్ నాదంటే నాది అంటున్నారు? సొల్యూషన్ కి, సిచ్యువేషన్ కి సొల్యూషన్ మీ దగ్గర ఉందా? ఉంటే కాల్ చేయండి. ఏమిటై ఉంటుంది ఆ సిచ్యువేషన్?

తండల్ మూవీ నుంచి ఈ పాట వినేశాం. సరే మరి మైత్రీస్ ఇండియన్ కుసైన్ గురించి తెలుసు కదా. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అయితే మీరు సందర్శించవలసిన ప్లేస్ మైత్రీస్ ఇండియన్ కుసైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా సరే అన్ని చక్కగా ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ తోటి మీకు అందిస్తున్నారు. ఇది మాత్రమేనా, మనకి సామాన్యంగా బోల్డ్ అని పాటేలు ఉంటాయి, లెట్ ఇట్ బి ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్, దేనికోసమైనా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ మైత్రీస్ ఇండియన్ కుసైన్, నౌ సర్వింగ్ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అది సో మరి నెక్స్ట్ నేను ఇవాళ నెక్స్ట్ సెగ్మెంట్ లో వెళ్దామని అనుకుంటున్నాను. వెళ్ళడానికి వాట్ ఆమ్ ఐ డూయింగ్, ఐఎమ్ థింకింగ్ షుడ్ ఐ గో దేర్ ఆర్ షుడ్ ఐ గివ్ ద ఆన్సర్ టు మై క్వశ్చన్. ఓకే, ఆ క్వశ్చన్ అలాగే పెట్టాను మీకోసం. ఆఫ్టర్ ద బ్రేక్ మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే గనక, సామాన్యంగా మనము ప్రతి సూపర్ సండే ప్రోగ్రామ్ లో ఏం చేస్తాము అంటే ఒక పాట, అది నేను మాటల్లో చెప్తానన్నమాట, ఆ మాటల్ని పట్టి ఆ పాట ఏంటి అని మీరు క్యాచ్ చేసి నాతో చెప్పాల్సి ఉంటుంది. ఆ సెగ్మెంట్ ఇప్పుడు అనుకుంటున్నాను, బట్ ఒక చిన్న ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నానండి ఆ సెగ్మెంట్ లో. ఏమంటారు, ట్విస్టా? ట్విస్ట్ ఏంటంటే పాట అలాగే ఉంటుంది, అదే మాటల్లో ఒక్క పదం మాత్రం నేను కాస్త అటు ఇటుగా మారుస్తాను, ఒకటే ఒక్క పదం. సో ఆ పదం ఏంటో కూడా క్యాచ్ చేసి మీరు చెప్పగలగాలి. పాట ఏంటి, ఏ మూవీలోది చెప్తే గుడ్, ఆ పదం ఏంటి, నేను తప్పుగా పలికిన ఆ పదం ఏంటి కూడా మీరు చెప్పగలిగితే సూపర్ గుడ్. ఓకే, హియర్ ఇట్ కమ్స్. ఫస్ట్ సాంగ్ ఏంటి అంటే, గోరింకా ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారి వంటి ఆశల వెనక, మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చే జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. ఇది పాట, ఏ మూవీలోది,

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్న వేదిక 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సరే ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, క్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
7: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ఇందాక నుంచి అసలు మనము ఆ ట్రైన్ సెగ్మెంట్ నుంచి ఇంకా బయటకే రాలేకపోయామనిపిస్తోంది. సో వింటున్న శ్రోతలకి ఆ ప్రశ్న మరొక్కసారి అన్నమాట. ట్రైన్ టికెట్ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉంది, ఇద్దరు ఒకే ట్రైన్, ఒకే టైమ్, ఒకే బోగి, ఒకే సీటు, ఒకే బెర్త్ అంటున్నారు. అది అసలు పాసిబులా? ట్రైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేశారా? ఈ సమస్యకి సొల్యూషన్ మీ దగ్గర ఉందా? ఏంటై ఉంటుంది? యు బీ ద ఏమన్నాలి ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ టెల్ మీ ద పాసిబిలిటీ. సో అది మీ అందరికి ప్రశ్న. 9726361966 స్టూడియో నెంబర్. అలాగే నేను ఇందాక ఒక పాటని పలికాను, పాడలేదు, పలికి అది తప్పులు కూడా పలికాను. అసలు ఇది ఆనందించాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయమా నాకు తెలియలేదు. నేను ఇంత చిన్న తప్పు ఇలా పలికానా లేదా అలా క్యాచ్ చేసి ఇలా కాల్ చేసేసారు శ్రోతలు. సో శ్రోతలు కాల్ చేసినందుకు చాలా ఆనందిస్తున్నాను, బట్ తప్పుగా పలికినందుకు క్షమించమని అడుగుతున్నాను. బట్ దిస్ ఇస్ ద గేమ్, గేమ్ లో అలాగే ఉంటుంది. సో నాకు ఫస్ట్ గా కాల్ చేశారు సునీత గారు, థ్యాంక్ యూ, ఆవిడ గుడ్. అండ్ తర్వాత శ్రీకాంత్ గారు అండ్ శ్వేత గారు కాల్ చేశారు, దే ఆర్ సూపర్ గుడ్, ఎందుకంటే వాళ్ళు పాట, పాటలోని మిస్టేక్, సినిమా టైటిల్ అని చెప్పేశారు. సో నేను ఇంకా చెప్పట్లేదు, మీ అందరికి మరొక్కసారి అవకాశం ఇస్తున్నాను. తప్పుతో సహా నేను ఈ పాటని పలుకుతున్నాను. పాటేంటి, సినిమా పేరేంటి, తప్పేంటి తెలిస్తే కాల్ చేయండి. 9726361966 స్టూడియో నెంబర్. పాట: గోరింకా ఏతోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక, తెలిసి అడిగేసినావే ఎడారంటి ఆశల వెనక, మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక, లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. సరే, నాకు ఇది నేను మీకు ఇచ్చిన ప్రశ్న. అయితే నాకు వీళ్ళు అడిగిన సాంగ్ రిక్వెస్ట్ ఏంటంటే మంచి లేటెస్ట్ సాంగ్ వినిపించమన్నారు. సో హియర్ కమ్స్ నైస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్.

నైస్ సాంగ్. మరి ఇంకా ఇలాంటి పాటలు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. కొత్త పాత ఏదైనా పర్వాలేదండి. ట్రైన్ జర్నీ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి పాత సినిమాల్లో కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సన్నివేశాలు ఉన్నాయి. మీకు ఏదైనా ఫేవరెట్ సన్నివేశం కనిపిస్తోంది ఈ టైంకి గుర్తుకొస్తోంది అంటే ఫన్నీగా ఉంటే మరింత మంచిది, అందరం బాగా ఎంజాయ్.

గత జన్మలో కూడా మనకి రిలేటెడ్ గా ఉంటారు అనేసి మనకి తెలిసి తెలియకుండా కొంతమందితో మనము వి కనెక్ట్ మోర్, ఆ వైబ్స్ అలా కనెక్ట్ అవుతాయి, వాళ్ళ నుంచి మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి, మన నుంచి వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ సందేశం వెళ్తుంది. ఎంత లేదన్నా ఆ ఒక పరిచయం నా కాసేపు మిగతాన్ని పక్కకు పెట్టి వి మింగిల్ వెరీ వెల్. మనకి మనం ఆ పరిచయంతో మనము ఇట్ కుడ్ బి ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్, నాట్ నెసెసరీ లైక్ సేమ్ ఏజ్ గ్రూప్ మేము చదువుతున్నాం చిల్ ముల్ అని అలా ఏమి లేదు. సింపుల్ గా పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, ఆడ మగ ఎవరైనా అవ్వచ్చు, వాళ్లతోటి మనకి ఒక బాండింగ్ లాగా కూడా అవుతుంది, ఆ కాసేపు మనకి ఒక ఫీల్ కూడా మిగిలిపోతుంది. దీస్ ఆర్ ఆల్ లైక్ నో చెప్తున్నారు కదా, ఇవాళ రేపు అంత పాడ్కాస్ట్ లో మయం కదా, సో బోల్డ్ అంత వస్తుంది అనమాట. తెలిసి తెలియకుండా మన చుట్టూ లైఫ్ లో అలాంటివి ఉంటాయి అని చెప్తున్నారు. ఎనీవేస్, నేను ఇందాక చెప్పిన పాట వచ్చి నేనే పాట మీకు ప్లే కూడా చేస్తాను. అయితే చందు గారు కాల్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ దిస్ వన్ అండి. ఆయన కూడా కరెక్ట్ గా క్యాచ్ చేశారు, సో మీరు కూడా గుడ్. అయితే నేను చేసిన ఇది ఏంటి అంటే గనక పాటలో మిస్టేక్, నేను మిస్టేక్ చేసి ఆనందించాలా బాధపడాలా అని అనుకున్నాను కదండి, రెండూ జరుగుతున్నాయి. మీరు క్యాచ్ చేస్తే నేను ఆనందిస్తున్నాను, బట్ మిస్టేక్ చేసి ఎందుకు బాధపడుతుంది. కానీ ఇంత మంచి సాహిత్యం ఉన్న పాటలు, మామూలు పాట ఇది, శుభలగ్నం చిత్రం నుంచి 1994 లో వచ్చింది. శుభలగ్నం చిత్రం జగపతి బాబు ఆమని గారు నటించారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వం, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం. పాట చిలక, గోరింక అని నేను పలికాను కాని చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక, తెలిసి అడిగేసినావే ఎడారెంటి ఆశల వెనక.

బ్యూటిఫుల్ సాంగ్ అండి. అసలు సాహిత్యానికే పడిపోవచ్చేమో. అసలు ఇలా టప్ అని చెంప మీద కొట్టినట్టుగా బోలెడంత జీవిత సత్యం అందులో నింపేసి రెండు రెండు చరణాలకే అసలు సూపర్ గా అసలు స్టోరీ మొత్తం చెప్పేస్తారు. ఈ పాట నిజంగా పాట టైటిల్ సాంగ్ అనాలంటే స్టోరీ మొత్తం ఇందులో ఇమిడిచి ఉందన్నమాట ఆ పాటది. ఇంత ఫుల్ మళ్ళీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి మనమున్న ఈ సండే ఆఫ్టర్నూన్ చిల్ సూపర్ కూల్ మూడ్ లో ఈ పాటని పూర్తిగా వినిపించట్లేదు, బట్ డెఫినెట్ గా మీరు రిక్వెస్ట్ చేస్తే వినిపిస్తాను. మరి చక్కటి చిరునవ్వు కోసం మీరేం చేయాలి అనే దానికి నేను ఒక మంచి సలహా ఇస్తాను. మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవడానికి మీరు ఆలోచిస్తుంటే గనక డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందొచ్చు. వాళ్ల దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అద్భుతంగా మీ స్మైల్ ని మలుచుకోండి. అపాయింట్మెంట్ కోసం అయితే కాల్ చేయండి 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas. సరే, మరి నేను ఇందాక ఇంకొక ప్రశ్న ఓపెన్ చేశాను, మరి అది కూడా ఫినిష్ చేసేయాలి కదా. మర్యాద కదా అది. అది ఫినిష్ చేస్తే ఇంకో నెక్స్ట్ దానికి వెళ్తాను. ఇందాక నేను ఏమన్నానంటే ఒకే ట్రైన్ ఒకే టైమ్ ఇద్దరు వ్యక్తులు ఒకే సీటు ఒకే బర్త్ కోసం వచ్చారు, నాదంటే నాది అంటున్నారు. అయితే అందులో

ఒక వ్యక్తి పప్పులో కాలేశారు, అది నిన్నటి టికెట్. నిన్నటి ట్రైన్ కి వాళ్ళు వస్తే అలాగే ఉంది. అందుకేనండి చాలా సార్లు ఫ్లైట్ టైం కూడా మనం సరిగ్గా చూసుకోకుండా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మనకి 2 AM అంటే మనం ఒక్కొక్కసారి పొద్దునే 11 ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఎయిర్పోర్ట్ లో కూర్చుని చాలా ఎర్లీగా వచ్చేస్తాము, వీఆర్ ఆన్ టైమ్ లేదా బిఫోర్ టైమ్ అనుకుంటూ ఉంటాం. అలాంటివి అవుతూ ఉంటాయి.

ఇది కూడా చాలా రోజులు ట్రెండింగ్ లో ఉన్న పాట. అసలు ఇప్పటికీ ఐ థింక్ డాన్స్ లవర్స్ కి అయితే ఈ పాట ఇప్పటికీ నచ్చుతుంది. దే ఆర్ ఆల్సో ఐ మీన్ ఈ పాటకి మంచి డాన్స్ చెయ్యొచ్చు. టమ్ టమ్ పాట పేరే టమ్ టమ్. భలే ఉంది. మరి మన నెక్స్ట్ దీనికి వెళ్దాము. నెక్స్ట్ నేను పాటని మాటల్లో చెప్తున్నాను విత్ వన్ మిస్టేక్. ఈసారి ఒకటే మిస్టేక్ అండి. ఇందాక కూడా ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే మిస్టేక్. పెంచట్లేదు, మిస్టేక్స్ ఎక్కువ పెంచడం ఇష్టం లేదన్నమాట. సో నేను మీకు ఇస్తున్న పాట ఏ సినిమాలోది, అందులో నేను చెప్పిన మాటల్లో తప్పేముంది, నేను పలికే పదాల్లో ఏది తప్పు అని మీరు క్యాచ్ చేసి కాల్ చేయాలి. హియర్ ఇట్ కమ్స్. పరుగాపక పయనించేవే తలపుల నావా, కెరటాలకు తలవంచితే కరగదు త్రోవ, ఎదురించిన సుడిగాలిని జయించినావా, మదికోరిన మధుసీమల వరించిరావా. పరుగాపక పయనించేవి తలపుల నావా, కెరటాలకు తలవంచితే కరగదు త్రోవా. ఏం పాట, ఏ మూవీ, ఏంటా కథా?

0: ఇది మన వరుణ్ తేజ్ మూవీ అన్నమాట. మరి ఈ దీనికి నాకు ఇంకా కాలర్స్ రాలేదు. ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఏంటి ఇంత ఫేమస్ పాట, అలా ఎలా మీరు ఇంత ఆలస్యం చేస్తున్నారు అని. సామాన్యంగా మనకి ఏదైనా ఒకటి అడగగానే వెంటనే వచ్చేస్తాయి కాలర్స్. ఐఎమ్ వెయిటింగ్, ఐల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. అయితే మీకు మాత్రం అట్టే టైం లేదండి, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ హోలిస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th. ఇవాళ ఆల్రెడీ July 26th అన్నమాట. ఎట్ ద ప్రయరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్ అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. మీరు ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలి అంటే tscb.cricket దీనికి విజిట్ చేస్తే మీకు మరింత సమాచారం లభిస్తుంది. సరే మరి నేను మరొక్కసారి రిపీట్ చేస్తానండి మన పదాలు. పరుగాపక పయనించేవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే కరుగదు త్రోవా, ఎదురించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమల వరించి రావా. హలో, వాయిస్ మీ సైడ్ నుంచి బాగా వస్తుంది.
1: ఇప్పుడు వినపడుతుందా?
0: ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి.
1: అది సిరిసిరి మూవా.
0: పర్ఫెక్ట్. సినిమా పేరండి?
1: సిరిసిరి మూవా. అది మయూరి
0: అమ్మయ్యా, మీరు సూపర్ గుడ్ అండి. కాదు కాదు, మంచి పని. ఇందులో ఒక తప్పు ఉంది, నేను ఒక పదం తప్పుగా పలికాను, మీరు నా తప్పుని క్యాచ్ చేశారా?
1: నేను పూర్తిగా వినలేదు, హాఫ్ విన్నాను.
0: ఓకే, మీకోసం నేను మరొకసారి చదువుతాను. ఇందాక చదువుతుండగానే మనము కాల్ తీసుకున్నాం కాబట్టి వింటున్న లిజినెస్ ఒక కంటిన్యూటీ ఉంటుంది. చదవమంటారా?
1: ఓకే, ష్యూర్ అండి.
0: పరుగాపక పయనించేవే నించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే కరగదు త్రోవా, ఎదురించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమల వరించి రావా. ఒకటే ఒక తప్పు ఉంది. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే కరుగదు త్రోవా. ఏంటా తప్పు? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మంచి పాట ఏదైనా వింటారా? మీకు మంచి సాంగ్ ఏదైనా వేయమంటారా?
1: ఎస్ అండి, ప్లీజ్. నువ్వే సాంగ్ లో దాంట్లో చెలియా నీ వైపే వస్తున్నా.
0: తప్పకుండా.
1: థ్యాంక్స్ అండి,
0: చేసి వినిపిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాల్.

0: सारा के मैसेज पढ़ने में चलो।
1: अरे अरे इतना अपने तो फ्लो लो पढ़ने में, अरे प्लीज रा।
2: గుడ్ అండి. అయితే నాకు కాలర్స్ ఇప్పటి వరకు ట్రై చేశారు, అంతవరకు కరెక్ట్ గా చెప్పారు. స్వర్ణకమలం అనే చిత్రం నుంచి నేను మీకు మాట్లాడిన పాట అన్నమాట. అయితే నేను చెప్పిన ఒకటే ఒక మిస్టేక్ ఏంటి అంటే గనక, కరుగదు త్రోవా కాదు తరగదు, తరగదు త్రోవా, పరుగాపక పయనించేవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా.

అదండి, ఇందాక నుంచి మనం బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ నిన్న జరిగిన కీరవాణి గారి కాన్సర్ట్ ఎవరెవరు అటెండ్ అయ్యారు, హౌ డిడ్ యు ఎంజాయ్ ఇట్ అని నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ మనకి అక్కడి నుంచి పోస్ట్ చేసిన రీల్స్ కూడా చాలా బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది అంటే ఆ వైబ్ అనే ఉంటుంది కదా అక్కడ, అది అలా స్పీడ్ గా అందుకుని భలే బాగా ఒక ఎలక్ట్రిఫైయింగ్ అంటారు చూడండి, అలాగే అనిపించింది నిన్న. మొత్తము ఆడిటోరియం దద్దరిలేలాగా మంచి మంచి పాటలు, అండ్ అట్ ద ఎండ్ ఎంత లేదన్నా ఒక టైప్ ఆఫ్ ఇది ఉండిపోయింది ఏంటంటే, ఇంకొంచెం ఇంకాసేపు ఇంకా ఉన్నాయి కదా ఇలాంటి పాటలు ఇంకా ఉన్నాయి కదా అని అదేదో ఒక ఫీలింగ్, ఇంకా ఆయన పాటలు ఒకటా రెండా బోలెడన్ ఉన్నాయి కదా అదనమాట. సరే, నేను ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ డీవియేషన్ తీసుకుంటున్నాను. ఏంటంటే నాట్ సేమ్ టు సేమ్ ఏది, నేను అఫ్ కోర్స్ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, మనము మూడో గంటలోకి వచ్చేసాము, సరదా ఈ సెగ్మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అయితే ఒక చిన్న డీటోర్ లాంటిది అన్నమాట. ఏంటంటే ఈ పాట చాలా కాలం అయిందండి, అప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడో వచ్చింది, ఇందులో సగం పైగా మనం వల్ల చాలా మంది పుట్టి ఉండలేదు అప్పటికి. అప్పటి పాట అనమాట వినిపిస్తున్నాను, ఎందుకంటే ఈ పాటని చాలా మంది, ఇందాక నేను పాటను మాటల్లో మాట్లాడి అలా చెప్పాను కదా, ఈ పాటలోని మాటల్ని కూడా అందరూ ఒక సామెతలాగా వాడేశారు. ఇది మీలో ఎంతమందికి ఈ పాట తెలుసో, నేను ఎందుకంటున్నానంటే చాలా మంది దీన్ని ఒక్కొక్కసారి మూడ్ ని ఒక మనిషిని డిఫైన్ చేయడానికి లేదా ఒక్కనొక సందర్భంలో వీటిని చెప్పాను కదా ఈజీగా మాటలు వాడేశారనమాట. అలాంటి పాట ఇది. ఇలాంటి పాటల్ని మీరు ఎప్పుడన్నా ప్యారడీగా పాడారా అది నా ప్రశ్న. చాలా పాటలకి మనం ప్యారడీలు కట్టాం పాడాం చిన్నప్పుడు, మీరు ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఈ పాటకైతే అందరూ ప్యారడీలు పాడే ఉంటారు. సో ఫస్ట్ గా ఈ పాటతో స్టార్ట్ చేస్తున్నాను. మీరు మీ చిన్నప్పుడు ఈ పాటని యథాతథంగా కాకుండా తారుమారు చేసి ప్యారడీగా పాడి ఉంటారు కదా, ఆ పాట కావాలి నాకు ఇఫ్ పాసిబుల్. కాస్త కష్టపడి గుర్తు చేసుకుని మరి ఆ పాట మా కోసం పాడండి. హియర్ కమ్స్ ద సాంగ్.

మంచి పాట నేను వినిపించట్లేదు. బట్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇలాంటివి చాలా మంచి పాటలు, అద్భుతమైన పాటలు, వీటిని మనం వాడుక భాషలో కూడా బాగా వాడేసాం. ఇలాంటి పాటలు ఏదైనా అవ్వచ్చు, ఇది ఒక మచ్చుకకి ఒక ఎగ్జాంపుల్ కింద మీకు ఇచ్చానన్నమాట. ఇలాంటివి మీరు ఏవేవి మీరు మీ బాణిలో కట్టి మాటలు వీటికి మార్చి సరదాగా పాడి ఉంటారు కదా, అవి మాత్రం షేర్ చేసుకోండి.

సార్, ఒక చిన్న సరదాయన ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ మీరే చెప్పాలి. వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ యానిమల్ అని అడిగిన ప్రశ్నకి ఒకళ్ళు సమాధానం చెప్పారు జీబ్రా అని. ఎందుకుటా?

ఎస్ సాంగ్స్ గోయింగ్ కూల్. సరే, నేను అలాంటి ప్రశ్నలు మధ్య మధ్యలో మీకు ఇస్తూనే ఉంటాను, బట్ ఆన్సర్ చేయాలంటే మీరు చేయాలి, లేదా మీరే నాకు కాల్ చేసి మీకు తోచిన సమాధానం చెప్పాలన్నమాట. ఇట్స్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అంతే, ఇక్కడేమి కరెక్ట్ ఇది ఇది అని లైక్ నో 2+2=4 అని అలా ఉండదు. ఇది సరదా సెగ్మెంట్, సూపర్ చిల్ ప్రోగ్రామ్, సండే ఆఫ్టర్నూన్ సూపర్ సండే ప్రోగ్రామ్. మీరు వింటున్నారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత, నేను, నా పేరు అంజనా. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 to 7 అండ్ ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్. అక్కడ మన ఫిల్మీ రిలేషన్ లో మనకి అట్లీస్ట్ ఫిల్మీ సెలబ్రిటీస్ గురించి, వాళ్ళ ట్రెండ్స్ గురించి, వాళ్ళు మనకిస్తున్న సందేశాలు అవ్వచ్చు, లేదా వాళ్ళు మనకి చూపిస్తున్న ఫ్యాషన్ ట్రెండ్స్ అవ్వచ్చు, లేదా సినిమాకి సంబంధించి ట్రిక్స్ అండ్ వాళ్ళ షూటింగ్ సందర్భంగా వాళ్ళు వాడే టెక్నిక్స్, ఇలాంటివన్నీ నేను అక్కడ మాట్లాడుతూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి షోలోనూ కంపల్సరీగా గేమ్ సెగ్మెంట్ ఉంటుంది, ఫన్ సెగ్మెంట్ ఉంటుంది, ఇలాంటి సరదా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి 3 గంటలు అలా ఎలా గడుస్తుంది? మరి ఇలా కబుర్లు చెప్పుకుంటూ రకరకాల ప్యారలల్ గా అన్ని రన్ చేసుకుంటూ ఉంటే అందరికీ బాగుంటుందన్నమాట. మనం వింటున్న షోలో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు కదా. ఒకళ్ళు స్లో మెలడీస్ ఇష్టపడతారు, కొందరు ఫాస్ట్ బీట్స్ కావాలంటారు, కొందరు డాన్స్ నెంబర్స్ వినిపించండి అని అడుగుతూ ఉంటారు. సో అందరికి తగినట్టుగా పాటలు వేస్తాం, అలాగే ప్రతి సెగ్మెంట్ ని నేను ఫ్రేమ్ చేసి తీసుకొస్తుంటాను మీకోసం. సరే, మరి ఇవాళ ఆటలో మరింత ముందుకెళ్దామా? ఈ సమయానికి మనము సూపర్ సండేలో ఆడతాం 10 10. సో ఇవాళ చాలా ఈజీ సెగ్మెంట్ తో, ఈజీ దాంతో ఫస్ట్ ఇది ప్రారంభిస్తున్నాను. 10 10 కాల్ చేసి నాకు మీరు, అంటే నేను మీరు కాల్ చేస్తే లైవ్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. ఆ కాల్ కుడ్ బి ఆన్ ఎయిర్ ఆర్ ఆఫ్ ఎయిర్, మీ చాయిస్. సో ప్రస్తుతానికి మాత్రం ఈజీగా ఇచ్చేస్తున్నాను 10 టైటిల్స్ సినిమా పేర్లు. చిరంజీవి గారు నటించిన 10 మూవీ నేమ్స్ టకటకా చెప్పేయాలి. బట్ మీరు కాల్ చేసినప్పుడు మాత్రం కొత్త ప్రశ్న అడుగుతాను, వేరే హీరో హీరోయిన్ ఏదైనా అడగచ్చు నేను. ప్రస్తుతానికి క్విక్ గా 10 టైటిల్స్, హీరో చిరంజీవి గారు.

శైలజా కాదు కౌశల్య కృష్ణమూర్తి అదన్నమాట సినిమా పేరు. కౌశల్య కృష్ణమూర్తి ఈ చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. సరే, మంచి పాటలు అయితే నేను లైన్అప్ చేశాను, బట్ డెఫినెట్ గా మీరు నాకు కాల్ చేస్తే లైవ్ లో నేను క్వశ్చన్ అడిగితే అది బాగుంటుంది. టన్ టన్ టెన్ అనే గేమ్ అలా ఆడితేనే ఫన్ ఉంటుంది అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పేశాను అనుకోండి, ఆన్ ఎయిర్ మీరు ప్రశ్న దానికి సమాధానం నిదానంగా చెప్పారనుకోండి, అలాంటిది వేరే సెగ్మెంట్ ఉంటుంది. అందులో భాగంగా నేను మరొక ప్రశ్న తీసుకొచ్చాను. నేను మీకు ఇనఫ్ టైం ఇస్తాను, మీరు ఆలోచించుకుని నిదానంగా మీ టాలెంట్ అంతా బయటికి లాగి చక్కగా మీకు తోచిన విధంగా మంచి రెస్పాన్స్ ఇవ్వచ్చు అనమాట. దీనికి నేనేమంటున్నానంటే, మరి డీజే టిల్లు గనక మన డాలస్ ఎండల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఏంటుంటుంది ఆయన భాషలో, ఆయన స్టైల్లో, డీజే టిల్లు స్టైల్లో మీలో ఎవరన్నా డాలస్ ఎండల్ మీద ఏదైనా ఒక్క లైన్, టూ లైన్స్, యువర్ చాయిస్.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Oi, lunch ke kadkana veldamma?
9: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
10: Nu groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
11: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM మీ టైమ్ విత్ మీ, అంటే మీ సమయం పూర్తిగా నాతోటి. అలాగే ఉంటుందండి, ఒకసారి సెగ్మెంట్ స్టార్ట్ చేశాక ఎండ్ అయ్యే వరకు పూర్తి సమయం అలా అతుక్కుపోతూ ఉంటాం తెలియకుండా. దట్స్ వాట్ అది మనకి, అందుకే అన్నాం కదా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తామని. అదే మరి ఫ్రెండ్స్ తో ఉన్నట్టుగానే ఉండాలి, చిల్ గా ఉండాలి, సరదాగా ఉండాలి. ఐ అప్రిషియేటెడ్ మీ కాల్స్, నాకు బాగా నచ్చుతున్నాయి. తప్పకుండా కాల్ చేయండి, నో ప్రాబ్లం, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఒకసారి చేశాను, రెండోసారి చేయొచ్చా అని మీరు ఏమాత్రం ఉమ్మడి పడటానికి వీల్లేదు. అసలు మనమందరం అమెరికాలో తెలుగు నేస్తామన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఒక టీం అన్నమాట. సో సరదాగా మాట్లాడుకుందాం, ఒకళ్ళకొకళ్ళ ఇవి ఎక్స్చేంజ్ చేసుకుందాం, తెలిసిన విషయాలు, తెలియని విషయాలు తెలుసుకుందాం, తెలిసిన విషయాల్ని షేర్ చేసుకుందాం. దట్స్ హౌ ఏ కమ్యూనిటీ ఈజ్ కదా. సో మనం కమ్యూనిటీలో సభ్యులం, మనమందరం ఒక మంచి ఆహ్లాదకరమైన తెలుగు మ్యూజిక్ లవర్స్ కమ్యూనిటీ అదనమాట. నేనైతే తెలుగు కాదు, హిందీ కూడా ప్లే చేస్తుంటాను అప్పుడప్పుడు పాటలు. ఎనీవేస్, మరి ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను, అదేంటంటే మన ఇది వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ యానిమల్ అని ఒక వ్యక్తి అడిగితే ఒక వ్యక్తి సమాధానం చెప్పాడు, జీబ్రా అని. ఎందుకు అంటే సరదాగా ఆలోచించండి, దానికి ఏమి లాజిక్ లేదు, ఇదేమి ట్రూత్ కాదు. ఎందుకు చెప్పాడంటే అది ఇంకా బ్లాక్ అండ్ వైట్ లో ఉండిపోయింది, అందుకని దాన్ని అది ఓల్డెస్ట్ అని అంటున్నాడు అనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. ఎనీవేస్, బ్లాక్ అండ్ వైట్, ఓల్డ్ న్యూ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ సండే, ప్రతి సండే సెగ్మెంట్ లో ఒకరి గురించి, ఎందుకంటే మ్యాజికల్ మండేస్ చేసేటప్పుడు ఒక ఉమెన్ అచీవర్ గురించి ఖచ్చితంగా మాట్లాడేదాన్ని. ఇప్పుడు సండేస్ లో ఇక్కడ రకరకాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సెగ్మెంట్ కింద మల్టిపుల్ థింగ్స్ నేను అనుకున్నాను మైండ్ లో. అందులో భాగంగా మన తెలుగు సినిమాలకు సంబంధించి కొంతమంది ఆర్టిస్టులని తిరిగి ఒక్కసారి మనము వాళ్ల గురించి మాట్లాడుకుందామని. అయితే అందులో మొదటగా నేను మొదట అని ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తుకొస్తోంది కాబట్టి అడుగుతున్నాను, 101 జిల్లాలకి అందగాడు, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఇది ఒక ఆర్టిస్ట్ ఫేమస్ డైలాగ్స్, ఎవరు ఆయన? తెలిస్తే కాల్ చేయండి

0: అదండి. సరే, మరి నేను ఇందాక అన్నాను కదా, మరి ఉత్తగా అంటే ఏం సరిపోతుంది చెప్పండి. ఆయన గళల్లో వినిపిస్తాను, బట్ ఆ మాత్రం కూడా చాలు అంటూ క్యాచ్ చేసి కాల్ చేసేసారు బాలాగారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. అయితే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఆర్టిస్ట్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అండి ఆయన. ఆయన గళల్లోనే వింటే మీరు ఖచ్చితంగా క్యాచ్ చేస్తారు. నేను మాట్లాడితే ఏముంది చెప్పండి, వినండి. విని ఆ ఆర్టిస్ట్ పేరు చెప్పండి చాలు, సినిమా పేరు వద్దు, తెలిస్తే వెల్ అండ్ గుడ్.
1: మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. వ్యభిచారం అనేది రానురాను ఎక్కువైపోతుంది. మీరు లాడ్జిలోని ప్రతి రూము, ప్రతి మంచం, ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు.
0: అదండి, ఏదన్నా సరే అసలు ఆయనకి అతుక్కుపోయింది ఆ డైలాగ్. ఎవరి ఆర్టిస్ట్ ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఇటువంటి కొంతమంది ఆర్టిస్టులని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటే బాగుంటుందేమో, అట్లీస్ట్ ఈ తరాల వాళ్ళకి కూడా వాళ్ళ గురించి మరింత తెలుస్తుంది. ఆర్టిస్ట్

థ్యాంక్ యూ. అలా నూతన్ ప్రసాద్ గారిని స్మరించుకుంటున్నాం. యాక్చువల్లీ నేను ఇలాంటి సెగ్మెంట్ చెయ్యనా అని మన శ్రోతల నుంచి ఒక రెస్పాన్స్ కోసం అడిగానన్నమాట. నాకు వచ్చిన రెస్పాన్స్ అయితే ఎంత బాగుందంటే థ్యాంక్స్ ఎ లాట్ అండి. నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు పాత సినిమాలు పాతవి అయిపోయాయి, గతం గత అంటారు, కానీ ఆర్ట్ అనేది మాత్రం ఎప్పటికీ ఫరెవర్ నిలిచిపోతుంది. ఆర్ట్ ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చేసారు ఆ ప్రింట్స్, అవి ఇంకా ఉన్నాయి అంతే, మన కళ్ళ ముందు వాళ్ళు అలా మెదులుతూనే ఉంటారు. లెట్ ఇట్ బి ఎనీ రోల్, ఒక విలన్ పాత్ర పోషించినా, ఒక కమెడియన్ పాత్ర పోషించినా, వాళ్ళు చెప్పిన డైలాగ్ డెలివరీ అవ్వనివ్వండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వనివ్వండి, టైమింగ్, ఆర్టిస్ట్ కావాల్సింది టైమింగ్ అండి, అలాంటివి అవ్వనివ్వండి, ఏదైనా అండి, కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు కష్టపడి ఇండస్ట్రీకి ఎంతో ఇచ్చారు. వాళ్ళ నుంచి ఈ తరం వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉందని నేను స్ట్రాంగ్ బిలీవర్. నన్ను సపోర్ట్ చేస్తూ కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎ లాట్. నేను అనుకున్నానన్నమాట, ప్రతి సండే ఆఫ్టర్నూన్ పిల్లలు కూడా పక్కన ఉంటారు కాబట్టి ఇలాంటి సరదా కొన్ని డైలాగ్స్, కొంత వాళ్ల గురించి, మరీ వెరీ నాట్ ఫర్ వెరీ లాంగ్, జస్ట్ ఒక 30-40 మినిట్స్ మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అని మీ అందరినీ నేను అడిగాను. ఎస్, లెట్ అస్ స్టార్ట్ అని మీరు ఇచ్చేసారు గ్రీన్ సిగ్నల్. సో నెక్స్ట్ సండే

kachitanga we'll do this segment. Most probably by 4 o'clock I'll start, and 4:30 to 5 I think. Endukante 5 o'clock malli manaki Ayushman Bhava concept untundi. Prati Sunday, first Sunday in month and third Sunday in the month we have Ayushman Bhava. So 5 o'clock adi untundi kaabatti mostly 4:30 madhyalo nenu idi start chestanu. కాసేపు మాట్లాడుకుందాం. ఐ విల్ నాట్ బోర్ యూ, ఐ ప్రామిస్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో అది నేను ఆర్టిస్ట్ పేరు చెప్పలేదు కదా, నూతన్ ప్రసాద్ గారండి. ఈ రోజు కూడా ఆయన అప్పుడు చెప్పిన డైలాగ్, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని. అది ఏ దేశానికైనా ఇప్పటికీ వర్తిస్తుందేమో అనిపిస్తోంది. చక్కటి డైలాగ్.

0: జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఈ పాట మనం ఎంజాయ్ చేసాం. నేనైతే ఎంజాయ్ చేశాను. ఏదైనా బీట్ ఉండి డాన్స్ ఉండి, అదిగో జూనియర్ ఎన్టీఆర్ అసలు స్టెప్స్ వేస్తుంటే వై నాట్, సూపర్ గా ఉంటుంది చూడ్డానికి వినడానికి. మన్ని కూడా లేచి ఉత్సాహంగా డాన్స్ చేయండి అంటుంది. సండే ఆఫ్టర్నూన్ మరి ఏం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు అసలు నో పని నో స్ట్రెస్, వీకెండ్ కోసం ప్లాన్ చేసిన విషయాలన్నీ అయిపోయాయి. చక్కగా వీకెండ్ ని మనకు కావాల్సిన విధంగా మనం గడిపామని అనుకుంటున్నాను. అలాగే రాబోయే వీక్ కి సంబంధించి మొత్తం వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ప్రిపేర్డ్, యు ఆర్ ఆల్ రెడీ సెట్ టు గో అన్నట్టు ఉన్నారని నేను అనుకుంటున్నాను. సరే మీరు అదే మూడ్ లో అలాగే కంటిన్యూ అవ్వండి. మరి నేను ఒక స్మాల్ జోక్ చెప్తాను, నేనే చెప్పేస్తాను ఎందుకంటే నా దగ్గర ఎక్కువ టైం లేదు. ఐ హ్యావ్ ఓన్లీ లాస్ట్ 9 మినిట్స్ ఇన్ ద సెగ్మెంట్. తర్వాత మనకి ఆ రోజుల్లోకి తీసుకెళ్ళడానికి ఇక్బాల్ గారు వస్తారు. ఆయనతో అఫ్ కోర్స్ మళ్ళీ కాసేపు ముచ్చట్లు కొనసాగుతాయి. బట్ సరదాగా మీరు షో వింటున్నారు కాబట్టి మీకోసం నేను ఒక చిన్న జోక్ చెప్తానన్నమాట. ఒక టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ ని అడిగిందనమాట. టీచర్ ఒక ఎలిమెంటరీ స్కూల్లో స్టూడెంట్స్ ని, షీ ఆస్క్డ్, ఎలిఫెంట్ పెద్దదా చీమ పెద్దదా అని ఒక క్వశ్చన్ అడిగితే అందులోంచి ఒక అబ్బాయి స్ట్రైట్ ఫార్వర్డ్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి టీచర్, నేను చెప్తాను ఎవరు పెద్దాం అంటున్నాడు. అందుకని క్వశ్చన్ కు క్లారిటీ ఉండాలి.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
2: మాతో.

0: Hello, back on air. I am sitting here, but మన తోటి ఉన్నారు
1: ఎవరు
0: ఎవరు
1: కోనేవేవు
0: మరి అలా చెప్పేసారు దశాబ్దంలో తీసుకెళ్తారని అడుగుతూ ఉంటాను.
1: ఓకే, దశాబ్దాల వరకు ఆగిపోయారు, శతాబ్దాలు వెళ్ళలేదు. ఓకే, గుడ్, థ్యాంక్ యూ.
0: ఎయిటీస్ కదా మనకి ఇందాక ఓపెన్ చేశాను ఇందాక.
1: ఎయిటీస్ లో ఎక్కువ వచ్చాయి, కానీ ఆయన ఆయన చాలా చిన్న చిన్న పాత్రల ద్వారా కూడా వచ్చారు కదా. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ బాపు సినిమా ముత్యాల ముగ్గు గుర్తుంది కదా, 70s లో అందులో ఒక చిన్న క్యారెక్టర్
0: గుర్తుంచుకునేవి
1: అవి ఆ తర్వాత 80s లో చూద్దాం మనకు. అట్లాంటివి అవునవును, అది కానీ
0: ఆడిబుల్ నౌ. వెరీ గుడ్. సో మరి నెక్స్ట్ వీక్ నుంచి అది చెప్తాను. మీరేం చేస్తున్నారు?
1: అది తినబోతూ రుచి ఎందుకు, కానీ నూతన్ ప్రసాద్ అన్నారు కాబట్టి చిన్న ప్రశ్న, ఇంత ముత్యాల ముగ్గు అన్నాను కదా, చూద్దాం ఎంతమంది గుర్తుంది. వాళ్ళకి ఇంకా 2 గంటల వరకు టైం ఉంది. ముత్యాల ముగ్గులో నూతన్ ప్రసాద్ ధరించిన పాత్ర ఏమిటి? బట్ ఇట్స్ ఎ టర్నింగ్ క్యారెక్టర్, అంటే ఆ సినిమానే మొత్తం టర్న్ చేసే క్యారెక్టర్ అది.
0: బాబోయ్, చాలా పెద్ద ప్రశ్న, 2 గంటలు ఆలోచించుకుని చెప్తారులేండి శ్రోతలు. నేను మాత్రం శ్రోతల నుంచి ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. 101 జిల్లాలకు అందగారు నూతన్ ప్రసాద్ గారే మాత్రమే. మరి ప్రస్తుతానికి అవుట్ సైడ్ టెంపరేచర్ మాత్రం 101 గానే ఉందంటారా?
1: 101 నుంచి దాటిపోయిందండి బాబు.
0: సో ఆ టెంపరేచర్ ని తట్టుకుంటూ డలస్ ఎండలకి నిలబడుతూ టేక్ కేర్, చక్కగా స్టే సేఫ్, స్టే హైడ్రేటెడ్, ఇండోర్స్ ఎక్కువ ఉండే ప్రయత్నం చేయండి, అవుట్డోర్స్ వెళ్లాలి తప్పదు, ఈవినింగ్స్ మరి ఎలా వేస్ట్ చేసుకుంటాం, అలాంటప్పుడు మంచిగా కవర్ అప్ అయ్యి హ్యాట్ అది ధరించి, నాట్ జస్ట్ ఫేస్ కి దానికి మనము సన్ స్క్రీన్ వేసుకున్నా హ్యాట్ పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ హెయిర్ ఆల్సో. సో అలాగే అన్ని రకాల కేర్ తీసుకుని ఎంజాయ్ చేసేయండి సమ్మర్ ని కూడా.
1: Thank you.
0: Signing off with this beautiful song.
1: Right.
0: Bye.
1: Bye.